భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనః.

పథిరక్షయ ఐల భృత ఐల భృత పథిరక్షయ పథిరక్షయ ఐల భృత యవ్యుధో యవ్యుధ ఐల భృత పథిరక్షయ పథిరక్షయ.

నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. వేదమాత అనుగ్రహించినటువంటి శ్రీరుద్రము, రుద్రాధ్యాయము, శతరుద్రీయము అని చెప్పబడుతున్న పరమేశ్వరుని ప్రశస్తిని తెలియజేసే మంత్రరాశిలో నిన్నటి రోజున 4వ అనువాకం చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటి అనువాకంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ప్రార్థించి ఆయన యొక్క ఆయుధములన్నీ కూడా శివంకరములై భాషించుగాక అని ప్రార్థించిన తర్వాత పరమేశ్వరుని యొక్క సర్వేశ్వరత్వ, సర్వాత్మకత్వ, సర్వవ్యాపకత్వ, సర్వాంతర్యామిత్వ అనేటటువంటి లక్షణాలని ప్రార్థన రూపంలో చెప్తున్నారు ఇక్కడ, నమస్కార రూపంగా. అలా చెప్పేటప్పుడు పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు అనేది ప్రతిపాదించుతూ జగతాంపతయే నమః అని ముందు అనువాకాల్లో సర్వేశ్వరుడు అని ప్రతిష్ఠ చేసి ఒక్కొక్క వస్తువుకి ఏ విధంగా ఈశ్వరుడు, క్షేత్రాణాంపతయే నమః, పశూనాంపతయే నమః, అన్నానాంపతయే నమః, పుష్టానాంపతయే నమః, అరణ్యానాంపతయే నమః, వనానాంపతయే నమః అని పేర్కొన్నారు. అటుపై పరమ

కనిపించే దానిలో గొప్పదాన్ని ముందు చూసి గ్రహించే పద్ధతి అది. అలా కాకుండా ప్రతిదానిలోని గొప్పదనాన్ని గమనించే విభూతి యోగం ఈ రుద్రంలో చూపించారు. తద్వారా మనం క్రమంగా విశ్వరూప సందర్శన యోగాన్ని చూస్తున్నాం. అందుకే నమో భగవతే రుద్రాయ విష్ణవే అనేటువంటిది చివరికి తీర్మానించేటువంటి విషయం. అంటే రుద్రుడు అనేవాణ్ణి విష్ణువుగా చూపించడమే రుద్రం చేస్తున్నటువంటి పని. అంటే సర్వవ్యాపకమైన పరమేశ్వర చైతన్యం ఎలా ఉన్నదో చూపిస్తున్నారు. అందుకే ఏదైతే శివమై ఉన్నదో, శుభంకరమై ఉందో, మంగళకరమై ఉన్నదో అదే విశ్వవ్యాపకమై ఉన్నది. విశ్వవ్యాపకమై ఉన్నదంతా శివమే. ఇది మనకు అర్థం చేసుకోవడానికే వేదమాత యజుర్వేదంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని మాట చెప్పింది. మనం ఇప్పుడు దేనికి వాడుకుంటున్నామంటే శివకేశవ అభేదాల కోసం వాడుకుంటున్నాం. కానీ అభేదపు బుద్ధులు వస్తాయని వేదమాత చెప్పలేదు ఈ మాట. వేదం చెప్పదలుచుకున్నది ఏంటంటే పరబ్రహ్మ లోక కళ్యాణ లక్షణం కలిగిన ఏ శివముందో ఆ శివమే విశ్వవ్యాపకమై ఉన్నది. ఈ విశ్వవ్యాపకమై ఉన్నదంతా కూడా శివమే అవుతున్నది అని చెప్పడానికే శివాజ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నది. అందుకు శివుడు ఏ విధంగా విష్ణువై ఉన్నాడో రుద్రం చూపిస్తున్నది. అలా మనం దర్శించేటప్పుడు ఆ పరమేశ్వరుడు సర్వోపాధుల యందు ఉండే చైతన్య స్వరూపుడుగా ఉన్నాడని గుర్చేభ్యో గుర్చపతిభ్యశ్చవో నమః. లంపటుల రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు ఆ లంపటులకు పతిగా ఉండే పరమేశ్వరుడు అని చెప్పి వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః, గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః, విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః, నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః వరకు నిన్న మనం చెప్పుకున్నాం. విరూపేభ్యః అంటే వికృత రూపాలతో ఉన్న వారి రూపంలో ఉండే ఈశ్వరుడికి నమస్కారము అని. వికృత రూపుల్లో కూడా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని ఒకటి. విరూప అనే మాటకు అనేక అర్థములున్నాయి. వికృత రూపము విరూపము, వివిధ రూపము విరూపమే. వివిధములైన రూపములు భిన్న భిన్నములుగా కనిపించే అన్ని రూపములందు ఉండేవాడు కనుక విరూపేభ్యః. ఇంకొక విరూప శబ్దానికి అర్థం ఏంటంటే విగత రూప విరూప. విగత అంటే అసలు రూపమే లేని వారి అందు కూడా ఉన్నట్టు. అసలు రూపం లేని వారి యందు ఉండడం ఏమిటి అంటే ఉపాధులు దొరకక తిరిగేటటువంటి జీవులు యందు కూడా పరమేశ్వరుడు చైతన్యముగా ఉన్నాడు. ఈ ఉపాధులు దొరకని స్థితి గురించి మనం 2వ రోజు 3వ రోజు చెప్పుకున్నాం. అందుకు విరూపేభ్యః ఇలా చూపించినప్పుడు విశ్వరూపేభ్యః అనంత రూపములతో ఉండేటువంటి రుద్రుని నమస్కరించి మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ గొప్పవారి రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరునికి, ఏ గొప్పతనము లేనటువంటి వారి రూపంలో ఉన్న పరమేశ్వరునికి నమస్కారం చెప్పారు. ఇక్కడ వారందరి యందు భాషించే సర్వాత్మకత్వ శక్తిని ప్రతిపాదించారు. అటు తర్వాత యుద్ధ విద్య గురించి తెలియజేస్తున్నారు. ఒక యుద్ధం జరుగుతోంది, ఒక విజయం సాధిస్తున్నాం. ఆ సాధించిన రాజుగారిని ఫలానా విజయాలు సాధించాడని చరిత్ర చెప్తాం. కానీ అది సాధించిన రాజుగారు ఎన్ని సహకరించడం వల్ల సాధిస్తున్నారు? అది భారతీయ సంస్కృతి. ఒక విషయం జరిగింది అంటే అది ఏ ఒక్కరి వల్ల జరగదు, అది అనేక మంది యొక్క సహకారం వల్ల జరుగుతుంది. ఆ సహకరించిన అందరి యందు ఈశ్వర చైతన్యం వీడికి అనుకూలిస్తేనే వీడు సాధించగలడు. అందులో ఏ ఒక్కరు అనుకూలించకపోయినా ఇది సాధింపబడదు. అందుకే తనదే ప్రయోజకత్వం, తనదే నిర్వాహకం అని ఏ ఒక్కరు అనుకోరాదు. అది ఒక యుద్ధమే కాదు. యుద్ధాన్ని ఎందుకు చెప్తున్నానంటే బ్రతికే ఒక యుద్ధం గనక ప్రతి కార్యం సాధించడానికి ప్రతికూల శక్తులు వస్తాయి, అనుకూల శక్తులు వస్తాయి. అనుకూల శక్తుల్ని స్వాధీనం చేసుకుని ప్రతికూల శక్తుల్ని ఎదుర్కోవడం అనేది ప్రతి కార్యంలోనే ఉంటుంది. అందుకే ప్రతి కార్యము ఒక యుద్ధమే. ఆ యుద్ధ విద్యను ఇక్కడ చెప్తున్నారు. యుద్ధంలో ఎవరెవరు ఏ విధంగా సహకరిస్తే విజయం వస్తుందో చూడండి. నమో రథిభ్యో అరథేభ్యశ్చవో నమః. రథములు కలిగినటువంటి వారికి నమస్కారము, రథములు లేని వారికి నమస్కారము అన్నారు. రథములున్నవారు వారు యుద్ధం చేసి విజయం సాధిస్తారు. అసలు రథాలే లేకుండా వెళ్ళే పదాతి బలాలు ఉన్నాయి, వారిలోనూ పరమేశ్వర చైతన్యం. ఆ ఉభయముల్లో ఉండేవారికి నమస్కారం. సరే, రథముల యందున్న వారికి నమస్కరించారు. సరే, మరి రథములో అవేమయ్యాయి? నమో రథేభ్యో రథపతిభ్యశ్చవో నమః. అందుకు రథముల రూపములలో ఉండే రుద్రులకు నమస్కారము అన్నారు. ఇక్కడ చూడండి, రథములలో ఉన్న రుద్రునికి నమస్కారము, రథపతిభ్యశ్చవో నమః రథపతులుగా ఉండేవారికి నమస్కారం. రథపతులు అంటే ఆ రథం మీద పూర్తి పట్టు కలిగి ఆ రథ సంబంధమైన జ్ఞానం ఎవరైతే ఉంటారో, రథ నిర్మాణకర్తలు ఎవరుంటారో వారు చెప్పబడుతున్నారు ఇక్కడ. ఈ రథము యజమానులెవరో వాళ్ళు రథపతులు. అందుకు రథములలోనూ ఉండేవాడు పరమేశ్వరుడే, రథపతులలోనూ ఉండేవాడు పరమేశ్వరుడే. ఒక డ్రైవర్ ఎక్స్పర్ట్గా ఉంటే సరిపోదండి, కారు కూడా బాగుండాలి. అవునా లేదా? మరి అక్కడ ఈశ్వర చైతన్యం ఉండాలి. అంటే మనం అను

0: ఉన్న జడ జగత్తులో కూడా ఈశ్వర చైతన్యం ఉండవలసిందే. మన దృష్టిలో అది యంత్రం జడం, కానీ దాని యందు ఈశ్వరుని యొక్క చైతన్యమే లేకపోతే అది కూడా దేనికి పనికిరాదు. ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా రథం సరిగ్గా లేకపోతే లేదు. అక్కడ కూడా పరమేశ్వర చైతన్యం వర్తించాలి. అంటే సృష్టిలో చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని లలితా శాస్త్రంలో మనం చెప్పుకున్నది అది. చేతనాత్మకమైన జగత్తులోనే కాకుండా మన అచేతనము అనుకునే జగత్తులో కూడా ఒక చైతన్యం ఉంది. జడశక్తి కదలనిదండి ఇది, అంటే అది కదలకుండా ఉంటేనే నువ్వు కదులుతున్నావునైనా అని. ఒక రోడ్డు ఎక్కడికి కదలదు, అది అలా ఉంటేనే మంచిది. కారుతో పాటు రోడ్డు కదిలితే మరో ప్రమాదం, ఇది కదలకపోతే ప్రమాదం, అది కదిలితే ప్రమాదం. కనుక కదిలేదాని యందు కదిలే శక్తిగా ఉండాలి, కదలని దాని యందు కదలని శక్తిగా ఉండాలి, రెండు సృష్టిలో ఉండాలి. అలాగా ఈ సృష్టిని ఏర్పరిచాడు పరమేశ్వరుడు ఎక్కడికక్కడ. అందుకు ఇక్కడ రథముల యందు కూడా ఉండవాడు. చూడ్డానికి మనకది ఒక యంత్రము ఒక జడ పదార్థము, కానీ దాని యందు కూడా ఈశ్వర చైతన్యం ఉండాలి. అందుకే మన వాళ్ళు రథాలు కార్లకు కూడా పూజలు చేస్తారని మూఢనమ్మకాలు అనుకుంటాం. కాదు, ప్రతి వస్తువు తయారైందన్నా అందులో ఈశ్వర చైతన్యం ఉంటేనే అది పనిచేస్తుంది ప్రతి వస్తువుకి. అందుకే ప్రతి వస్తువుని కూడా ఈశ్వర చైతన్యవంతంగా దర్శించగలిగే ఒక మహోన్నతమైన దృక్పథాన్ని రుద్రం మనకు అందజేస్తుంది. రథంలో ఏది సహకరించకపోయినా రథి నిలవలేడా పైన, అవునా లేదా? రథంలో ఆ చక్రం కానీ చక్రానికి బిగించిన చిన్న స్క్రూ కానీ ఆ కూర్చున్నటువంటి మధ్యలో సీటు కానీ పగ్గాలు కానీ ఎన్ని ఉండాలో అన్ని ఉండాలి. అలాగే మన రథ వ్యవస్థ కూడా వర్ణించారు గ్రంథాల్లో. రథ వ్యవస్థ అంటే ఎవడో ఒక సారథి కూర్చోవడం, పైనేమో రథి కూర్చోవడం అని సినిమాల్లో చూపించే రథమే కాదు, రథం ఎలా ఉంటుందో కూడా మన వాళ్ళు అనేక రకాల రథాలు వర్ణించారు. అందరు రథాలు ఒక్కలాగుండవు. భీష్ముడు రథం వేరు, భీముడు రథం వేరు, వారి వారి రథ ప్రక్రియలు వేరు, రథ స్వరూపాలు వేరు. ఆ రథాలు ఉన్నప్పుడు ఇటు గుర్రాలు, ఆ గుర్రాలు నడిపేవారు, తర్వాత ఆ రథంలోనే అనేకములైన వార్ ఎక్విప్మెంట్ ఉంటుందిట, అనేకం వివరించారు. పైగా సారథి ఎంత హాయిగానో కూర్చోవాలట, వాడికి తగ్గ సీటు, దాని ముందు రథి ఉండవలసిన స్థలం, ఇవన్నీ కూడా వర్ణించి చూపిస్తారు. అది గొప్ప విజ్ఞానం. అది ఇంత సమకూర్చారంటే రథం ఎన్ని రూపములతో ఉండే, ఆ రథముల యందు ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారము. రథపతిభ్యశ్చవో నమః, రథపతిగా ఉండేటువంటి వానికి నమస్కారము అని. అలాగే నమస్సేనాభ్యసేనానిభ్యశ్చవో నమః, యుద్ధంలో రథములయ్యే రథపతులయ్యారు, రథములు ఉన్నవారయ్యారు, రథములు లేనివారయ్యారు. తర్వాత సేనలు ఉన్నాయి, ఈ సేనలు అనేక రకములుగా ఉంటాయి. సేనలు అంటే బలములు. రాజుగారికి చాలా బలం ఉందండి, అంటే వ్యక్తిగతమైన దేహ బలమే కాక సేనాబలం ఉంది. సేనాబలం ఉంటే ఈ సేనలందరినీ నడిపే సేన అనుకుంటూ ఉంటాడు కదా, అతని సేనానిభ్యశ్చవో నమః. సేనల రూపంలో ఉండేవాడు ఆయనే, సేనానుల రూపంలో ఉండేవాడు ఆయనే అని చెప్తున్నారు ఇక్కడ. సేనల్లో శక్తి లేకపోతే సేనాని మాత్రం ఏం చేయగలండి? అనేక మంది సేనలు ఉన్నారు, కానీ ఆ సేనలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంటే సేనాని మాత్రం ఏం చేయగలడు? సేనలు సమర్థవంతులైతేనే ఆ సమర్థతని ఎలా వినియోగించుకోవాలో అనే సమర్థత కలిగిన వాడు సేనాని. కనుక ఇరువురిలోని ఈశ్వర చైతన్యాన్ని దర్శించని ఇక్కడ చూపిస్తున్నారు. పైగా సేనానులు ఎందరున్నారు ఇక్కడ మీరు చూసేటప్పుడు, కేవలం ఎక్కడో జరిగిన ఒక యుద్ధమే కాదు, ఈ సృష్టిలో అనాదిగా యుద్ధ విద్య ఉంది. దేవాసుర యుద్ధాలు ఉన్నాయి, అంటే దివ్యశక్తులు ఆసురీ శక్తులతో యుద్ధాలు చేసే వాళ్ళకి రథాలున్నాయి, వాళ్ళకి సేనలు ఉన్నారు. అలా వచ్చిన సేనాని శక్తి ఒకటి ఉంది ఎప్పుడు కూడా. ఆ సేనానుల్లో సుబ్రహ్మణ్య స్వాముకుడు సేనాని రగ్ని జన్మాచ అని చెప్తారు. ఆ సేనాని అయిన సుబ్రహ్మణ్యుడు శివతేజ సంభవుడు. అందుకే ఇలాంటి చోట్ల ఆ సేనాని అయిన సుబ్రహ్మణ్యుడు వర్ణించబడుతున్నాడు. నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచపతయే నమః అన్నప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వరూపం. అక్కడ సుబ్రహ్మణ్య స్వరూపాన్ని దిశాంచపతయే సేనాని అని ఎలా వర్ణించగలం? హిరణ్య భాగవే అంటే సుబ్రహ్మణ్యుని యొక్క శరీర వర్ణమే హిరణ్యం, అగ్నిమయమైన వర్ణంతో ఉంటాడు గనక ఆయన హిరణ్య భాగవే. సేనాని దేవసేనాపతి ఆయన. వాడు తర్వాత దిశాంచపతయే నమః అన్నారు. సుబ్రహ్మణ్యుడు దిశాలు దిశకి అధిపతిట. ఏ విధంగా అంటే మనం ప్రధానంగా నాలుగు దిక్కులు అంటాం. ఈ నాలుగు దిక్కులు కాక ఊర్ధ్వము అధహ అని మరో రెండు దిక్కులున్నాయి. ఈ ఆరు దిక్కులా విస్తరించినటువంటి చైతన్యమే ఆరు ముఖాలుగా వ్యాపించిన చైతన్యం అని చెప్పబడుతున్నది. అదే సేనాని అని. అందుకే దిశాంచపతయే నమః సేనాని అని సుబ్రహ్మణ్య స్వరూపాన్ని వర్ణించారు. అదే స్కంద స్కందధరో ధుర్య వరదో వాయువాహన అని విష్ణు శాస్త్రంలో వర్ణించబడ్డ విషయం కూడా అది. అటువంటి మహాసేనానుల్ని ఇక్కడ స్మరించాలి మనం. ఇలాంటి సేనానుల్లో రుద్రతేజం ఉంది. ఈ సేనాని అయినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపాన్ని మనం ఇక్కడ భావించితే, అటు తర్వాత నమ క్షత్రుభ్య సంగ్రహిత్రిభ్యశ్చవో నమః. ఇప్పటి వరకు రథికుల్ని చెప్పారు, రథముల్ని చెప్పారు, రథ పాలకుల్ని చెప్పారు, రథములు లేని వారిని చెప్పారు, సేనల్ని చెప్పారు, సేనాలని చెప్పారు. మరి రథ సారథుల్ని చెప్తున్నారు ఇప్పుడు. ఎంత రథి అయినా సారథి గట్టిగా ఉండాలి కదండి. గొప్ప సారథి కోసం తపించిపోయారు అనేక మంది. గొప్ప సారథి ఉండాలి. అర్జునుడికి సారథి అంటే చాలా ఇష్టం. బాగా యుద్ధ విద్య సారథి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సారథ్యం ఎలా వహించాలో తెలిసిన వాళ్ళల్లో అర్జునుడు అంత గొప్పవాడు, సామాన్యుడు కాదు. మళ్ళీ సారథుల గొప్పతనం బాగా తెలిసిన వాడు ఉత్తరుడు. మీరు భారతం పరిశీలిస్తే ఉత్తరుడు గొప్ప యోద్ధ కాకపోవచ్చు, కానీ గొప్ప సారథి అతను. అందుకే అతను అంటాడు, నేను బయలుదేరతాను కానీ గొప్ప సారథి లేడే అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆ విద్య తెలుసు కనుక అలాంటి సారథి ఉంటాడంటే, బృహన్నం నేనొస్తానన్నాడు. నువ్వు సారథ్యం ఇస్తావా అంటే చూద్దుగానే పదా అన్నాడు. వెళితే ఆయన ఎవరు? సాక్షాత్ విజయుడు. అది తెలిసింది. ఆ విజయుడు రథం నడుపుతుంటే ఈ ఉత్తరుడు అంటాడు, అక్కడ ఆశ్చర్యంగా ఉందయ్యా నువ్వు రథం నడుపుతున్న తీరు. ఇప్పుడు నువ్వు పూంచిన గుర్రాలు వేరు, ఇక్కడ కదులుతున్న గుర్రాలు వేరు అంటాడు. ఇది భారతంలో రహస్యం. ఏమిటయ్యా ఆ గుర్రాలంటే, ఇక్కడ ఉన్న గుర్రాలు సామాన్యం కాదు, సైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు అనేటువంటి గుర్రముల తేజస్సు నాకు కనిపిస్తోంది అంటాడు ఉత్తరుడు. అంటే ఈ నాలుగు గుర్రాలు ఎవరివో తెలుసా? శ్రీకృష్ణుని రథానుకున్న గుర్రాలు అవి. అవి ఇక్కడ ఇతడికి ఈ గుర్రాలు ఎందు కనిపిస్తున్నాయట. ఏమిటైనా ఆశ్చర్యపోతాడు అక్కడ ఉత్తరుడు. ఇది ఏదో అలంకారం కింద వర్ణన కింద భారతంలో మనం దాటేస్తాం, కానీ భారతంలో రహస్యాల్లో ఒకటిది. అది చాలా గొప్పది. ఉత్తర గోగ్రహణం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల విజయం కోసం తన యొక్క అశ్వముల యందు ఉండే దైవీ శక్తిని ఇక్కడ ఆవహింపజేశాడు. అది రహస్యం అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుర్రములు మామూలు గుర్రములు కావవి. ఆయన దేవదేవుడు, విదైవీ శక్తులు, వాటిని ఇక్కడ ఆవహింపజేశాడు. అది ఉత్తరుడు గ్రహించగలిగాడు. అందువల్ల విజయుడు అలాగ పరాక్రమించగలిగాడనే రహస్యాన్ని వ్యాసదేవుడు అక్కడ ఇస్తాడు. సారథులు అంటే వీళ్ళందరూ గుర్తు రావాలి. విజయుడు అక్కడ సారథి అయ్యాడు. అలాగే గొప్ప సారథి మనకు కనిపిస్తారు. పరమేశ్వరుడే సారథి అయిన విషయం మనకి తెలిస్తే, సారథుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటే, సారథి అంటే డ్రైవర్ కదండి అంటే, సారథి అంటే డ్రైవర్ కాదండి శ్రీకృష్ణుడు, అవునా కదా? పార్థ సారథి. అందుకే పరమేశ్వరుడికి ఇది తక్కువ అది ఎక్కువ అని ఆయనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనకు అంత చక్కగా చెప్తున్నారు చూడండి ఇక్కడ. ప్రతి వాడు వాడు వృత్తిలో వాడు గొప్పవాడే. అందుకే పరమేశ్వరుడు కూడా ఏ వృత్తినైనా స్వీకరించుతాడనికి ఏం పర్వాలేదు. అందుకే సర్వ జగత్తుని నడపగలిగే జగదేక సార్వభౌముడైనప్పటికీ కూడా ఆయన కేవలం రథం నడుపుతూ కూర్చున్నాడు. ఆయన రథం నడిపితే చాలు, విజయమంతా మనదే అని తెలివి ఉన్నవాడు విజయుడు. అందుకు సారథుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే వీళ్ళందరూ గుర్తు రావాలి మనకి. ఆ సారథుల రూపంలో ఉన్న రుద్రుడు క్షత్రుభ్య సంగ్రహిత్రిభ్యశ్చవో నమః. రథ నియామకుల రూపంలో ఉన్నటువంటి వారు సంగ్రహిత్రిభ్యశ్చ అంటే రథ నియామకులు. అంటే యుద్ధంలో రథ నియామకులని ఒక వింగ్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రథానికి కావలసినటువంటి పరికరాలన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు యుద్ధ విమానాలు బయలుదేరాయి, పైలట్ ఉంటాడు, అన్నీ ఉంటాయి. కానీ ఆ యుద్ధ విమానం కావాల్సిన ఇంధనం కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, ఇది చూసే విభాగం ఒకటి ఉంటుంది. వాళ్ళని సంగ్రహిత్రిభ్యశ్చవో నమః అన్నారు. తర్వాత భారతాది గ్రంథాల్లో రథాలు అంటే మనకు సినిమాల్లో చూపించేవి మాత్రమే గుర్తు తెచ్చుకోవద్దు. ఇక్కడ రథాలు అంటే ఆకాశాల్లో ప్రయాణించేటటువంటి వాటిని కూడా రథములుగా వాడిన విషయాలు కనిపిస్తాయి మనకి. మొత్తానికి వెహికల్ అనేటువంటి వ్యవస్థను మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే రథం వరకు చెప్పుకున్నాం, రథాలు ఎవరివో వారివి చెప్పుకున్నాం. అసలు రథం తయారు చేసే వారికి కూడా నమస్కారం పెట్టాలంటున్నాడు ఇక్కడ. నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చవో నమః. రథాలు తయారు చేసే జాతి వాళ్ళకి నమస్కారం చెప్తున్నాడు. తక్షభ్యో అంటే వడ్రంగి జాతి వారికి నమస్కారం, వడ్రంగులందరికీ నమస్కారం పెడుతున్నాడు. ఆ వడ్రంగులే కదా రథకారేభ్యః, రథం తయారు చేసేవాళ్ళు వాడు. వాడు కానీ సరిగ్గా చేయకపోతే ఎంత ప్రతాపవంతుడైనా రథం మధ్యలో కూలవలసిందే. ఇది మనం ఆలోచిస్తే ఈ సమాజం అనే రథం, ప్రపంచం అనే రథం ఎవరో ఏ ఒక్కరి యొక్క ప్రతాపం మీద ఆధారపడి లేదు. దీనిలో ప్రతి ఒక్కరూ పాత్రధారే. వారందరూ రుద్రస్వరూపులే. ఇది దర్శించబడుతున్నారు. ఇంతగా సమాజాన్ని ఏకస్వరూపంగా దర్శించగలిగే ధర్మం ఎక్కడ గోచరిస్తుందో చెప్పండి. సర్వులు సర్వులు సర్వులు సర్వులు ఈ సమాజంలో అవసరమే. ప్రతి వారు రుద్రస్వరూపులే. ఈశ్వరుని యొక్క చైతన్యం అన్ని రంగాల్లో మనకు సహకరించకపోతే ఎక్కడా విజయం పొందలేం. ఇది మనం మేనేజ్మెంట్ మొదలైన వేట వైపు కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. ఏదైనా ఒక పని జరగాలి అంటే క్రింది వర్గం నుంచి పై వర్గం వరకు అందరి యొక్క సహకారం అవసరం. ఏ ఒక్కరి సహకార లోపం జరిగినా మొత్తం పని దెబ్బతింటుంది. అందుకే సమాజాన్ని, ప్రపంచాన్ని, మానవుడి జీవితాన్ని కూడా ప్రతి వారి యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకో. అందుకే చెప్పుకున్నాం, హీనంగా చూడకు దేన్ని అని మనకెవడో చెప్పక్కర్లే. ఈ వైదిక సంస్కృతిలో సర్వులలో ఉన్న రుద్ర చైతన్యాన్ని చెప్పారు. అందుకే ఏ ఒక్కరిని తక్కువగా చూడరాదు. ప్రతిదీ పరమేశ్వర చైతన్యమే. వారికి ఇవ్వాల్సిన మర్యాదతో వారిని గౌరవించడమే. వారిలో ఉన్న ఆ రుద్ర చైతన్యం కానీ సహకరించకపోతే మన పని జరగదు. ఆ డ్రైవర్లో ఉన్న రుద్రుణ్ణి నమస్కారం పెట్టుకునే మనం కారు ఎక్కాలి, బస్సు ఎక్కాలి. లేకపోతే ఆ డ్రైవర్కు మధ్యలో ఆవలింత వచ్చినా ప్రమాదమే. వాడులోనే చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం వాడిని అలర్ట్గా చేస్తుంది. సరిగ్గా వెళుతూ ఉంటే ఎదురుగా ఒక వెహికల్ వస్తూ ఉంటుంది. వీడు తిన్నగా ఉన్నా వాడు ఉండకపోతే ప్రమాదం. ఆ సమయంలో వీడిలో ఉన్న రుద్రుడు సరిగ్గా వాడి బుద్ధిని ఆ నిమిషం, స్ప్లిట్ సెకండ్ అంటారే వెంట్రుక వాసి, ఆ సమయంలోనే ఏం చేస్తాడో ఆ బుద్ధికి స్ఫురింపజేస్తాడు, వాడు పక్కకు తెప్పిస్తాడు. ఎలాగయ్యా తప్పించగలగంటే నాకు తెలియలేదండి. ఆ క్షణంలో స్ఫురించింది. ఆ స్ఫురణే పరమేశ్వరుడి ఎవరో కథ. ఎంత నైపుణ్యానికైనా స్ఫురణ శక్తి చాలా ప్రధానం. ఈ స్ఫురణ శక్తితోనే సర్వము సాధ్యమవుతాయి. అందుకే ఒక పని జరిగేటప్పుడు సహకరించే ప్రతి వారిలో కూడా స్ఫురణ శక్తి స్ఫురణ శక్తి స్ఫురణ శక్తి చాలా అవసరం. ప్రతి వాడు వాడి విద్యలో గొప్పవాడే. ఇంట్లో మనం శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటాం, ఆ ట్యాప్ తిప్పి, ఆ ట్యాప్ కానీ పని చెయ్యలేదా ఇంకా చూడాలి. ఆ ప్లంబర్ కోసం తెగ తిరగాలి, వాడు దొరకకపోతే ఇంక స్నానాలే లేవు. కనుక సమాజంలో ప్రతి వాడు వాడి కంట్రిబ్యూషన్ సమాజానికి ఇస్తున్నవాడే. అందుకు అలా చూడు అంటే రుద్రం ఎలా చూపిస్తున్నది అంటే ఎక్కడో కొండా కోణంలో కూర్చుని జపమాల తిప్పేటటువంటి మంత్రం కాదండి రుద్రం. సమాజంలో తిరుగుతూ, సమాజంలో బ్రతుకుతూ, సమాజాన్ని సర్వేశ్వరుడుగా చూడగలిగే జ్ఞానాన్ని ఇచ్చేది రుద్రం. సమాజంలో ప్రతి వాడిలో ఈశ్వర చైతన్యాన్ని దర్శించగలగాలి. ఇది మీకు ఒక సామాజిక దర్శనం కిందో లేదా తాత్విక దర్శనం కిందో గోచరిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ అదే సమయంలో మనకిది భౌతిక ప్రయోజనం నెరవేర్చేటటువంటి విషయంగా కూడా మనం తెలుసుకోవాలి. అది ఎలాగో చెప్తాను ఇప్పుడు. వీళ్ళందరినీ ఎందుకు చెప్పారు అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళందరితో బ్రతుకుతున్నాం కనుక వీళ్ళందరి అవసరం మనకున్నది. వీళ్ళందరిలో ఏ ఒక్కరైనా సరిగ్గా పనిచేయకపోతే ఘోరం, సరిగ్గా పనిచేస్తే అఘోరం. అవునా లేదా? ఈ ఘోరం అఘోరంగా ఉన్న వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ల సహకారం మనకి ఎప్పుడు లభించాలి, వీళ్ళ వల్ల ఏ ప్రమాదం రాకూడదు. అందుకు రుద్రం చదువుతున్నామంటే అర్థం మన నిత్య జీవన వ్యవహారంలో వేటి వేటి వేటి అవసరాలు ఉన్నాయో అవన్నీ మనకు శివానుగ్రహం కింద మారిపోవాలి. అందుకు శివో న సుమనాభవ, ఇవన్నీ నాకు శివంకరములగుగాక అని ప్రార్థించడం ఇందులో ఉన్న అర్థం. అందుకు రుద్ర చైతన్యం అంటే ఎక్కడో ఆకాశం నుంచి కురిసి ఉరుములోనో మెరుపులోనే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్లలో కూడా రుద్ర చైతన్యం ఉంది. అది నీ పట్ల ఘోరంగా పరిణమించకుండా అఘోరంగా పరిణమించి నీకు శాంతిని శుభాన్ని, క్రమంగా నీకు జ్ఞానాన్ని అద్వైత సుఖశాంతిని ఇవ్వగలగాలి. నీ చుట్టూ ఉన్నటువంటివన్నీ సహకరించాలి అంటే అందుకు చెప్తున్నాడు ఇక్కడ ఈ వ్యవస్థ చెప్పి చెప్పి తక్షభ్యో రథకారేభ్యశ్చవో నమః, వడ్రంగుల రూపంలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము అని. ఈ వడ్రంగులు దేవతల్లో కూడా ఉన్నట్టండి. మనం ఎన్నెన్ని చూస్తున్నామో ప్రపంచంలో, దీనికి డివైన్ ప్లేన్ కూడా ఉంది. మనం హ్యూమన్ ప్లేన్లో చూస్తున్నాం, డివైన్ ప్లేన్ కూడా ఉన్నది. ఆ డివైన్ ప్లేన్లో పెద్ద వడ్రంగుడు ఉన్నాడు, వాడి పేరు త్వష్ట అంటారు దేవతలకు. వడ్రంగవాడు విశ్వకర్మ, దేవతల్లో ఆర్కిటెక్ట్. కానీ వీళ్ళిద్దరూ కూడా విష్ణు చైతన్యమే. విశ్వకర్మ మను త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ. విశ్వం ఏ విధంగా తయారవుతుందో చూపిస్తున్నాడు. విశ్వకర్మ, విశ్వం అనే కర్మ చేస్తున్నటువంటి వాడు. ఈ కర్మ చెయ్యాలి అంటే ఏముండాలండి, మనుహు మన అవబోధనే అనే ధాతువు నుంచి మను అనే శబ్దం పుట్టింది. అంటే ఆలోచన పరులు, వీళ్ళని మనువులు అంటారు. విశ్వం కర్ణే కర్మ చేస్తున్నారు, దానికి తగ్గ ఇంజనీరింగ్స్కి నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అనేది మనువుల వల్ల వస్తుంది. మనువులు విశ్వం ఏ విధంగా నడవాలో నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు మనువులు, ఆలోచన పరులు అని అర్థం. అటు తర్వాత త్వష్ట, త్వష్ట అంటే తొలుచువాడు అని అర్థం. ఒక రాయి ఉంది, అది అది రాయే, దాన్ని తొలిచితే శిల్పం. ఒక కర్ర ఉంది, దాన్ని తొలిచితే అది చక్రం, రథం, కర్ర, దూలం ఏదో అవుతుంది. మొత్తానికి దాన్ని దానిగా ఉంచితే ప్రయోజనం లేదు, దాన్ని తొలచాలి. అసలు దాన్ని తొలచాలన్న నాలెడ్జ్ ఎలా వచ్చింది, ఎలా తొలచాలో అనే తెలివి ఎలా వచ్చింది? ఆ తెలివి ఈశ్వర చైతన్యం నుంచే రావాలి కదా. ఆ ఈశ్వర చైతన్యానికి త్వష్ట అని పేరు. అది కాని అనుగ్రహిస్తేనే ఆ త్వష్టారూప ఈశ్వర చైతన్యం వీడిని అనుగ్రహిస్తేనే వీడిలో ఈ శిల్పం వస్తుంది, ఈ తొలచగలిగే శిల్పం వస్తుంది. ఇలాగా మనకి ఈ సృష్టిలో ఉన్న వివిధ నైపుణ్యాలు స్కిల్స్ అన్నిటికీ కూడా అధిదేవతలు ఉన్నారు. అందుకే ప్రతివాడు వాడి వృత్తిలో ఒక దేవతను కొలుచుకుంటాడు. ఎందుకంటే నా బుద్ధిలో ఉండేటటువంటి ఈ నాలెడ్జ్ని ఆ దేవత మరింత ఇంప్రూవ్ చేయుగాక, ఇంత గొప్పగా చేయుగాక, అది నాకు అనుకూలించుగాక అని కొలుచుకుంటుంటాం. ఇది ఉన్నటువంటి అంతరార్థం. అందుకే సృష్టిలో ఉన్న ప్రతి నైపుణ్యం కూడా భగవంతుడి నుంచి రావాల్సిందే. ఇది తెలివి. చాలామంది తెలివైన వాళ్ళం అనుకుని, ఓహో మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా, నేను నా శక్తిని నమ్ముకున్నానండి అంటాడు. నీ శక్తి ఏమిటో నీకు జ్వరం వచ్చినప్పుడు తెలుస్తుంది. అట్టుంజుడు కదా లేడు, వీడి శక్తిని నమ్ముకున్నట్ట. ఆయన శక్తిస్తేనే ఈ మాట అనగలిగాడు వాడు. అందుకే ఇవన్నీ అజ్ఞానపు మాటలు. పరమేశ్వరుడు నైపుణ్యం ఇవ్వాలి. అందుకే ప్రతి వృత్తికారుణ్ణి ఇక్కడ ఈశ్వర స్వరూపంతో నమస్కరిస్తున్నారు. మనం సమాజంలో ప్రాకృతిక వస్తువుల్ని మాత్రమే కాకుండా ప్రతి వారిలో ఉన్న నైపుణ్యాన్ని కూడా రుద్రస్వరూపంగా చూస్తున్నారు. అందుకే తర్వాత నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ వో నమః అని అంటున్నారు. కులాలేభ్య అంటే మట్టి కుండలు చేసేవారు, మట్టి పాత్రలు తలుచేవారు, అంటే మట్టితో పనిచేసి మట్టితో శిల్పం చేసేవాడిని కులాలులు అంటారు. కర్మారులు, కర్మారులు అంటే లోహములతో పాత్రలు చేసేవారు. ఇత్తడి మొదలైనవన్నీ తీసుకుని లోహములతో చేసిన వాళ్ళు. వీళ్ళని మనం కుమ్మరి కమ్మరి అని తెలుగులో అన్నాం. కులాలేభ్య కర్మారేభ్యశ్చ, కర్మారేభ్య కర్మ చేసేవాడే అక్కడ కర్మారహ. అంటే కుమ్మరి కమ్మరి మొదలైన రూపాలలో ఉన్న రుద్రులకి నమస్కారం. అంటే కుమ్మరుల్ని కమ్మరుల్ని కూడా నమస్కరించింది భారతదేశ సంస్కృతి. వాళ్ళని ఈశ్వర చైతన్యంగా చూసింది అన్న ఒక్క భావన తెలిస్తే చాలు కదండి, శ్రమ జీవనానికి ఎంత విలువ ఇచ్చిందో ఈ దేశం అర్థమవుతుంది. అది తెలియక మనం ఏదో శ్రమ జీవనం గురించి కొత్తగా ఆవిష్కరించినట్లు, శ్రమైక జీవన సౌభాగ్యానికి సమానమైనది లేనే లేదని కొత్త విప్లవం వినిపిస్తున్నానన్నాడు ఆ మధ్యో కవి. అనగానే అదేదో కొత్తగా చెప్పామనుకున్నాం, కాదు. ఇంకా ఒకటి అంటాడు, కమ్మరి చక్రం కుమ్మరి కలిమి కొలిమి సాలెల మగ్గం జాలరి పగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి గుణపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరుతించే నవీన గీతికి భావం భాగ్యం భాష ప్రణవం అన్నాడు. నాయనా నీకే కాదయ్యా, మా పురాతన సనాతన వేద గీత కూడా చెప్తున్నది ఇదే విషయం. నీకన్నా గొప్పగా చెప్పింది ఏనాడు ఈ విప్లవ కవిత్వం, ఎవడు మనకు చెప్పక్కర్లేదు. ఆ మధ్య కాలంలో రష్యా బాగున్న రోజుల్లో ఇక్కడి నుంచో పండితుడు తయారయ్యట. ఎందుకంటే మన వాళ్ళకి స్వతంత్రం వచ్చిందన్న భ్రమే కానీ ఎప్పుడు విదేశీ చెప్పు మాట అంటేనే ఇష్టం. అదేమి సరదావో అది, మనం చెప్పుకున్నాంగా మూఢనమ్మకాలని. అందులో అదో మూఢనమ్మకం మనకి ఈ దేశంలో. స్వతంత్రం వచ్చిందని ఒక మూఢనమ్మకం, స్వదేశీయుల పాలన వచ్చిందనుకోవడం మరో మూఢనమ్మకం. ఏమీ రాలేదు మనకి. అసలు స్వదేశం గురించి మాట్లాడితే సిగ్గు మనకి. దేవుడి గురించి మాట్లాడుతాం కానీ దేశం గురించి అంటే అబ్బో వద్దండి మనకి. ఎందుకండి అవన్నీ, నేను ఏదో విష్ణువు కృష్ణుడు భజన చేసుకుపోక అలా చేసి ఇలా తీసుకొచ్చాం. కానీ ఈ దేశాన్ని తీసిస్తే దేవుడు లేడండి. అలాగే ఈ దేశాన్ని దైవాన్ని వేరు చేయలేం. అలా మనం ఆలోచించినప్పుడు అక్కడ వాడెవడో అక్కడ దేశ పరిస్థితులు బట్టి శ్రమ జీవనం దోపిడీల సమాజంలో పుట్టి వాడు అఘోరిస్తే అది పట్టుకుని ఆ ఇష్టులు ఇక్కడ తయారైపోయి తిరుగుతూ ఉంటే ఎలా అండి? మన వేదం ఉందే అది ఎంత గొప్పగా చెప్తున్నదో ఈ ధర్మాన్ని తెలుసుకోండి. అందుకే ఆ రోజుల్లో రష్యాలో కమ్యూనిజం నేర్చుకోవడం ఇక్కడి నుంచి కూడా వెళ్ళేట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక కమ్యూనిస్ట్ పండితుడి వద్దకు వెళ్ళి, నేను కమ్యూనిజం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నానన్నట్ట. ఎక్కడి నుంచి వచ్చావంటే భారతదేశం నుంచి అన్నట్ట. అవునా, నాకు రుద్రంలో కమ్యూనిజం కనిపించిందయ్యా మీ రుద్రంలో అన్నట్ట. ఇది జరిగిన విషయం, ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇంతకన్నా కమ్యూనిజం ఏముంటుందో చెప్పండి. కమ్మరివాడిలో కుమ్మరివాడిలో ఉన్న శివునికి నమస్కారము అన్న చెప్పినటువంటి కన్నా ఇంకేమున్నదండి. అందుకే ఈ వృత్తికారులందరిలో ఈశ్వరుడు ఉన్నాడు గనక ఆ కళని నువ్వు ఈశ్వర వ్యక్తీకరణ కింద భావించు. ప్రతి వాడిలో ఉన్న స్కిల్ నైపుణ్యం ఈశ్వర చైతన్యం. లేకపోతే ఈ బుద్ధులకి తెలివితేటలు ఎక్కడొస్తాయండి? మట్టిని కుండలా మలచాలని అందులో వండుకోవాలని ఎలా తోచుతుంది? లేకపోతే ఒక రాతిని శిల్పంలా మలచాలనే బుద్ధి ఎలా వచ్చింది? మనం మలచగలమా? ఒక ఉలి ఇచ్చాడు, సుత్తి ఇచ్చాడు, పట్టుకెళ్తే దాన్ని పిండి చేసి వదులుతాం, కానీ శిల్పం చేయగలమా? అంటే దానికి సంబంధించిన స్కిల్ ఒక్కళ్ళు ఉంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క నైపుణ్యాన్ని పరమేశ్వరుడు ప్రవేశపెట్టాడు. చివరికి కీటకంలో కూడా దాని నైపుణ్యం దానికి పెట్టాడు. ఇవి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా సృష్టి అంతా కూడా ఈశ్వర చైతన్యం తన బహువిధములైన నైపుణ్యాలన్నింటినీ నింపి ఉంచింది గనక వారందరిలో ప్రకాశించేటువంటి ఆ ఈశ్వర చైతన్యానికి నమస్కారం. నీ చుట్టూ ఉన్న ఉచ్చ నీచ ఉపాధులు అనేటటువంటిది నువ్వు పై పైన చూసనే మాటే గాని, ఉచ్చ నీచ ఉపాధులు అన్నింటిలో కూడాను ఆ మహోన్నతుడైన సర్వేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు గనక నమ కులాలేభ్య కర్మారేభ్యచ్చవో నమః అని చెప్పి వాడు తర్వాత వేటగాళ్ల రూపాల్లో ఉండే రుద్రుడికి నమస్కారం చెప్తున్నాడు. నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమః, నమో ఇష్కృద్భ్యో ధన్వకృద్భ్యశ్చవో నమః, నమ మృగయుభ్యశ్వనిభ్యశ్చవో నమః. పుంజిష్టేభ్య అంటే పక్షుల్ని వేటాడి బ్రతికేటటువంటి వాళ్ళు, నిషాదులు అంటే చేపలు మొదలైనటువంటి వారిని పట్టుకు తిరిగేవారు, ఇషుకృద్భ్యో ఈ జంతువుల్ని వాటిని వేటాడడానికి తగినటువంటి బాణాలు అవి తయారు చేసేవాళ్ళు, దానికి తగ్గటువంటి విల్లులు మొదలైనవి తయారు చేసేవాళ్ళు వాళ్ళ రూపంలో ఉండేవారు. మృగయుభ్యశ్వనిభ్యశ్చవో నమః, మృగాలను వేటాడుతూ తిరిగేవారు, ఆ వేటాడడానికి వేట కుక్కల్ని పట్టుకు తిరిగేవారికి నమస్కారము అని ఇక్కడ చెప్తున్నారు. అంటే సృష్టిలో వేటగాడిలో కూడా పరమేశ్వర చైతన్యం ఉంది. మరి వాడు ఎంత స్టడీ చేస్తాడండి? ఒక వేటగాడు ఏ విధంగా తన యొక్క నైపుణ్యాన్ని చూపిస్తాడంటే, మన ప్రాచీన గ్రంథాలు చూస్తే వేట విద్య గురించి వర్ణించారు. సంస్కృత గ్రంథాల దాకా ఎందుకు, మన తెలుగు దగ్గరికి వద్దాం. తెలుగులో మను చరిత్రలో అల్లసాని పెద్దని గారు వేట గురించి వర్ణిస్తారు చాలా చక్కగా. ఆ వేటకు వెళ్ళే వాళ్ళు ఎన్ని రకాల ఏర్పాట్లు చేసుకు వెళ్తారు, ఆ తీసుకువెళ్ళేటప్పుడు ఎన్ని కొన్ని పెట్టాలని ఉడుములు లాంటి జంతువుల్ని రకరకాల ఆయుధాలని ఆ పట్టుకు వెళ్ళడం.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమశివాయ.
2: చిరుతొండ నంబి. పూర్వకాలంలో ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కైలాసంలో కూర్చుని సభ చేర్చి ఉన్నారు. అక్కడ అప్సరాగణాలన్నీ కూడా ఆడుతూ ఉన్నాయి. ఆ అప్సరసలేక నృత్యం చూసి ఆనందిస్తూ ఉన్నారు. సభాసదులు అందరూ కూడా ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే ఈశ్వరుడి యొక్క శరీరం నుంచి చెమట బిందువులు కింద పడినాయి. చూసింది పార్వతీదేవి. ఆ అప్సరసల యొక్క సౌందర్యానికి ఈశ్వరుడు ముగ్ధుడై అతడు తపించిపోతున్నాడు అనుకున్నది. విషయాన్ని గ్రహించాడు ఈశ్వరుడు. చిరునవ్వు నవ్వాడు. పార్వతీదేవి మొహం చూసి, దేవి, ఈ అప్సరాంగం యొక్క సౌందర్యం చూసి నేను చలించిపోయాననుకుంటున్నావా అన్నాడు. అలా కాదు స్వామి, మరి మీ శరీరం మీద కనిపిస్తున్నటువంటి ఆ స్వేద బిందువులకు అర్థమేమిటి అన్నది. అప్పుడు ఈశ్వరుడంటాడు, దేవి, భూలోకంలో నా భక్తుడు ఒకడు పడరానటువంటి కష్టాలు పడుతూ ఉన్నాడు. ఈ అప్సరాంగనులు ఇక్కడ నృత్యం చేస్తూ ఉంటే కేవలము నా శరీరం మాత్రమే ఇక్కడున్నది, నా మనస్సు అనేది ఆ భూలోకంలో నా భక్తుడి దగ్గర ఉన్నది, అతడికి నేను సేవలు చేసి వస్తున్నాను అన్నాడు. ఏమిటి ఆ విషయం నాకు ఎరిగించవలసింది అని అడిగింది ఆ పార్వతీదేవి. అప్పుడు ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, దేవి, పూర్వకాలంలో తుంబురుడు అనేటటువంటి నా యొక్క భక్తుడు నా ప్రమద గణాల్లో ఒకడు. అతడు గోకర్ణంలో ఉన్నటువంటి ఆ మహాబలేశ్వరుని చూడటానికి ఆకాశం మీద నుంచి వెళుతూ ఉన్నాడు. అదే సమయంలో దుర్వాసుడు అరణ్యంలో అప్పటి వరకు తపస్సు చేసుకుని సమాధి నుంచి లేచినటువంటి వాడే దగ్గరలో ఉన్నటువంటి ఒక లేడి పిల్లను చేరతీసి దానిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని దానికి ఆహారం తినిపిస్తూ ఉన్నాడు. గగన మార్గంలో విమానం గుండా వెడుతూ ఉన్నటువంటి ఈ తుమ్మురుడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాడై మహర్షి యొక్క పరోపకార బుద్ధికి చెలించిపోయాడు. ఆ సంతోష పారవశ్యంలో తుమ్మురుడు ఒక చిటిక వేశాడు. ఆ శబ్దానికి మహర్షి ఒళ్ళో ఉన్నటువంటి ఆ లేడి పిల్ల కాస్త అక్కడి నుంచి లేచి దూరంగా పారిపోయింది. అది గమనించినటువంటి మహర్షి కోపించి తల పైకెత్తి చూసి, ఒరే తుమ్మురా, నీవు దైవత్వాన్ని వదిలిపెట్టి నరుడుగా భూలోకంలో జన్మించవలసింది అని చెప్పేసి శాపం పెట్టాడు. అప్పుడు ఆ తుమ్ముడు మహర్షి యొక్క పాదాల మీద పరిపడి పరిపరి విధాల ప్రార్థించగా, నీవు ఆ ఈశ్వరుడి యొక్క అనుజ్ఞతో మళ్లీ కైలాసం చేరతావు అని చెప్పేసి అతడికి శాపవిమోచనం కల్పించాడు. కాలం గడుస్తూ ఉన్నది. ఆ కాలాంతరంలో కాంచీపురంలో చిరుతొండనంబి అనేటటువంటి పేరుతో వైశ్యుల ఇంట్లో జన్మించాడు ఆ యొక్క తుమ్మురుడు. అతడి యొక్క భార్య తిరువెంగనాచి, వారి కుమారుడు సిరియారుడు. ఈ యొక్క చిరుతొండ నంబి వైశ్యుడైనప్పటికీ కూడా పరమశివ భక్తుడు, మహాసౌభాగ్యము సంపద ఉన్నటువంటి వాడు. ప్రతిరోజు కూడా శివారాధన నియమ ప్రకారము, నియమ నిష్టానుసారము శివారాధన అర్చన చేస్తూ ఉండేటటువంటి వాడు. ప్రతిరోజు కూడా తనతో పాటుగా ఎవరో ఒక శివారాధకుణ్ణి ఇంట్లో అతిథిగా ఆహ్వానిస్తూ ఉంటాడు, అతడికి సేవలు చేస్తూ ఉంటాడు, శివుణ్ణి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా అర్చిస్తూ ఉంటాడు. అటువంటి మహాభక్తుడు. అతడికి జోడైనటువంటిదే అతని భార్య అయినటువంటి తిరువెంగనాంబ. వాడి కుమారుడైనటువంటి ఈ సిరియారుడు కూడా శివభక్తుడే. ఇలా ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక రోజున ఒక సన్యాసి ఈ యొక్క చిరుతొండ నంబి ఇంటికి వచ్చి, చిరుతొండ నంబి, నేను మహేశ్వరుణ్ణి 3 తూములు చెరుకు రసంతో అభిషేకం చేయాలి అని అనుకుంటూ ఉన్నానయ్యా, నాకు ఆ అభిషేకానికి కావలసినటువంటి ఆ చెరుకు రసాన్ని నువ్వు ఏర్పాటు చేయవలసింది అన్నాడు. మహాప్రసాదం స్వామి అన్నాడు చిరుతొండ నంబి. అక్కడి నుంచి బయలుదేరి చెరుకు పండేటువంటి పొలం దగ్గరికి వెళ్లాడు. 3 తూములు చెరుకు రసం కావాలంటే ఎంత చెరుకు కావాలి అని అడిగాడు ఆ చెరుకు పండించేటువంటి ఆ రైతుని. అతడు చెప్పాడు. అతడు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఆ చెరుకు అంతా నరికించి దాన్ని కట్టలు కట్టి మోపులుగా తీసుకున్నాడు. ఆ మోపులు ఇప్పుడు గానుగ దగ్గరికి తీసుకొచ్చి రసం తీయించాలి. కాని ఆ మోపులు గానుగ దగ్గరికి మోసుకురావటానికి ఎవరు కూడా కూలీలు దొరకలేదు. ఆ కారణం చేత ఆ మోపులు ఎత్తుకుని రావటానికి అతడే ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ రకంగా శివభక్తుని యొక్క కోరికలు తీర్చడం కోసము అని చెప్పేసి ప్రయాసపడుతున్నటువంటి నా భక్తుడికి సహాయం చేయటానికి నేను భూలోకానికి వెళ్లాను. కేవలము నా శరీరం మాత్రమే ఈ అప్సరాంగంలో నృత్యం చేస్తూ ఉంటే ఈ సభాస్థలి ఎందు ఉన్నది పార్వతి. నేను పూర్తిగా ఆ భక్తుడి దగ్గర ఉండి అతడికి భృత్యుడనై ఆ యొక్క చెరుకు కట్టలు అన్ని కూడా గానుగ దగ్గరకు చేర్చి ఆ చెరుకుని రసం ఆడించి ఆ చెరుకు రసాన్ని చిరుతొండ నంబి యొక్క ఇంటికి చేర్చి నేను వస్తూ ఉన్నాను, అందుచేత శ్రమ వల్ల నా శరీరానికి చెమట పట్టింది అన్నాడు. ఆ మాటలు విని ఆ భక్త మహాశయుడు ఎవరో నేను కూడా చూడాలి అనిపిస్తున్నది స్వామి. ఒక్కసారి ఆ భక్తుణ్ణి వీక్షించేటటువంటి ఇది నాకు ప్రసాదించవలసింది అని చెప్పేసి వేడుకున్నది పార్వతీదేవి. అలాగేను అన్నాడు ఈశ్వరుడు. ఇంకేముంది, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు. ఇద్దరు కూడా బయలుదేరారు. అక్కడ ఉన్నటువంటి ప్రమద గణాలకు చెప్పారు, మాకు భూలోకంలో వేరే పని ఉన్నదయ్యా, కాంచీ నగరానికి వెళుతూ ఉన్నాము, వచ్చేపటికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ సమయం అంతా కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ ఉండండి అన్నారు. వాళ్ళిద్దరు కూడా బయలుదేరారు. బయలుదేరబోయే ముందు ఈశ్వరుడు మేఘుణ్ణి పిలిచి, మేఘమా, నేను కాంచీ నగరానికి బయలుదేరుతూ ఉన్నాను కాబట్టి కాంచీ నగరంలో నేను వెళ్లబోయే ముందుగా 21 రోజుల పాటు నువ్వు ఎడతెరిపి లేకుండా రాత్రింబవళ్ళు వర్షపు ధారలు కురిపించవలసింది అన్నాడు. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారము మేఘుడు 21 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురిపించాడా కాంచీనగరంలో. ఈ వర్షం వల్ల అక్కడ పరిపాటలు చేసుకునే వాళ్ళందరికీ

0: కూడా ఇబ్బందులు ఎదురైనాయి. విశేషించి శివభక్తులకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. వీళ్ళకి ఆహారం ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు. ఈ సన్యాసులందరూ కూడా మఠాలలోనే ఉండిపోయారు. బయటికి రావటానికి వీరు లేకుండా ఉంది. బయటికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఆహార పానీయాలు అందజేసేటటువంటి వాళ్ళు కరువైపోయారు. ఈ కారణం చేత చాలా మంది ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ఈ చిరుతొండ నంబి విశేషమైనటువంటి ధనవంతుడు కాబట్టి ఇతడికి ఏ కొదవ లేకుండా ఉంది. ప్రతిరోజు ఎవరో ఒక శివభక్తుడిని తీసుకుని వచ్చి తన ఇంట్లో భోజనం పెట్టి అతన్ని పూజిస్తూ ఉన్నాడు. 20 రోజులు అలాగే గడిచినాయి. 21 రోజులు వర్షాలు పడినాయి. 21వ రోజు వర్షం తగ్గింది. ఆ తెల్లవారింది. అమ్మా ఇవాళ తెరిపిచ్చింది. శివభక్తుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ ఇక్కడే దొరకచ్చును అని చెప్పేసి వాకిట్లోకి వెళ్లి కూర్చున్నాడు. ఎంతసేపు అయినప్పటికీ ఏ శివారాధకుడు కూడా అక్కడ కనిపించలేదు. ఏ భక్తుడు అక్కడ కనిపించలేదు. చాలాసేపు ఎదురు చూశాడు. 2 జాములు అవుతూ ఉన్నది. లోపలికి వెళ్లి భార్యతో చెప్పాడు, తిరువెంగనాంబా, ఇంతవరకు ఏ భక్తుడు కూడా ఈ ప్రాంతాలకు రాలేదు. కాబట్టి నేనే బయలుదేరి వెళ్లి ఎక్కడైనా ఒక శివభక్తుడు దొరుకుతాడేమో వెతికి తీసుకువస్తాను అన్నాడు. సరేనన్నది ఆయన యొక్క మహా ఇల్లాలు. చిరుతొండ నంబి బయలుదేరి వెళ్లాడు. ఊరంతా తిరిగాడు. ఎక్కడా శివభక్తుడు అనేవాడు కనిపించటం లేదు. చాలా మంది ఊరు వదిలి వెళ్లిపోయారు. అపరాహ్నం దాటిపోతూ ఉన్నది. శివభక్తుడు అనేవాడు కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. శివభక్తుడు గనక కనిపించకపోయినట్లయితే ఆ రోజుకి ఇక భోజనం అనేది చేయడు చిరుతొండ నంబి. అతడు భోజనం చేయలేదు అంటే అతని యొక్క భార్య సాధ్వయమ్మ తల్లి ఆవిడ కూడా భోజనం చేయదు. కుమారుడు అంతకన్నా ముందే భోజనం మానేస్తాడు. కాబట్టి ఇంట్లో ఎవరు కూడా భోజనం చేయరు. వెతుకుతూ ఉన్నాడు చిరుతొండ నంబి. దూరంగా పాడుపడిపోయినటువంటి ఒక దేవాలయం కనిపిస్తూ ఉన్నది. ఆ దేవాలయంలోకి ప్రవేశించాడు చిరుతొండ నంబి. అక్కడ ఎవరైనా ఉన్నారేమో ఆఖరిసారిగా చూద్దాం, ఇక్కడ గనక లేకపోయినట్లయితే ఇవాళకి ఇంతే ప్రాప్తము అనుకుని ఆలయంలో కాలు పెట్టాడు. ఆలయంలో నుంచి ఎవరో దగ్గుతూ ఉన్నటువంటి శబ్దం వినిపించింది. ఆలయంలో ఎవరో ఉన్నారు అని నిర్ణయించుకున్నటువంటి వాడై లోపలికి కాలు పెట్టాడు. ఆ లోపల కాషాయాంబరాలు ధరించినటువంటి వాడు ఒక సన్యాసి కనిపించాడు. బాగా వృద్ధుడు. 80 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. జుట్టంతా కూడా జడలు గట్టిపోయి ఉంది. మొఖాన విపూది పూసుకుని ఉన్నాడు. కుంకుమ ధరించి ఉన్నాడు. మెళ్ళో రుద్రాక్షలు కనిపిస్తూ ఉన్నాయి. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారం లే కనిపిస్తూ ఉన్నాడు. ఎవరో మహానుభావుడు, బక్కచిక్కినటువంటి బ్రాహ్మణుడు, ఒక సన్యాసి, శైవ సన్యాసి. అతని భార్య గుడ్డిది. ఆ గుడ్డి అవ్వ భర్త యొక్క కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ ఉన్నది. చూశాడు చిరుతొండ నంబి. ఆయన దగ్గరికి వెళ్లాడు. నమస్కారం చేశాడు. స్వామి, మీరు ఈ పూట మా ఇంట్లో దేవతార్చన చేయవలసింది అన్నాడు. ఆ సన్యాసి అన్నాడు, నాయనా, నువ్వు ఎవరివో నాకు తెలియదు. నువ్వు ఏం చెబుతూ ఉన్నావో నాకు తెలియదు. నేను పెద్దవాణ్ణి. నాకు కళ్ళు కనిపించటం లేదు, చెవులు వినిపించవు. నువ్వు చెప్పేదేదో గట్టిగా చెప్పవయ్యా అన్నాడు. స్వామి, ఈ పూటకు మా ఇంట దేవతార్చన చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు చిరుతొండ నంబి. ఆ మాటలు విన్నాడు ఈ సన్యాసి. బాగున్నదయ్యా నువ్వు చెప్పింది. ఆ ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించుగాక నేను నీ ఇంటికి రావడానికి నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదయ్యా. నీకు కుమారులున్నారా? నువ్వు ధనవంతుడివేనా? ఇంటికి వచ్చినటువంటి అతిథి ఏదైనా కోరినట్లయితే ఆ కోరిక నువ్వు తీర్చగలిగినటువంటి ధైర్యము సాహసము అనేవి నీకున్నాయా? నీ భార్య నీకు అనుకూలవతియేనా? అయినా నాకెందుకులే ఇవన్నీ? నువ్వు నన్ను మీ ఇంటికి భోజనానికి రమ్మన్నావు. భోజనానికి వచ్చేటప్పుడు నీకు కుమారులు ఉన్నారా లేదా అనేది ఒక్కటే నాకు కావలసినటువంటి విషయం అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి చిరుతొండ నంబి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంలా ఉన్నారు మీరు. నా భార్య నాకు అనుకూలవతి, నేను ధనవంతుణ్ణే. అతిథులు వచ్చినటువంటి వాళ్లు వీళ్లు అడిగినటువంటి వాళ్ల యొక్క కోరికలు తీర్చేటువంటి ధైర్యము సాహసము కూడా నా దగ్గర ఉన్నాయి. నాకు కుమారుడు ఉన్నాడు కాబట్టి మీరు నా ఇంటికి భోజనానికి దయచేయవలసింది అన్నాడు. నీ కుమారుడికి ఉపనయనం అయిందా అన్నాడు ఈ సన్యాసి. కాలేదు స్వామి అన్నాడు. నేను ఒక వ్రతం పూడానయ్యా, అఘోర వ్రతము అని చెప్పేసి ఒక వ్రతాన్ని చేస్తూ ఉన్నాను, ఒక సంవత్సర కాలంగా చేస్తున్నాను. ఇవాళ ఆ వ్రతం పూర్తి అవుతుంది, ఆ వ్రతానికి ఉద్యాపన చెయ్యాలి. ఈ ఉద్యాపనం చేయటము అనంటే నరమాంసంతో ఆ మహాదేవుణ్ణి తృప్తిపరచాలయ్యా, అదే ఈ వ్రతానికి ఉద్యాపన. నేను ఎవరింటికైతే భోజనానికి పెడతానో ఆ ఇంటి యొక్క యజమాని, ఆయన భార్య, వాళ్ళిద్దరూ కూడా వారి యొక్క కుమారుణ్ణి, అది కూడా ఉపనయనమైనటువంటి కుమారుణ్ణి, అతడు సమ్మతి మీద, అతడు మళ్లీ వద్దనకూడదు, అతడు కూడా సమ్మతించినట్లయితే అతన్ని వధించి అతని యొక్క మాంసాన్ని నాకు వండి భోజనంగా పెట్టాలి. ఆ వండినటువంటి మాంసాన్ని ముందుగా నేను ఆ మహాదేవుడికి అర్పించి ఆ తర్వాత నేను తింటాను, అప్పుడు మిగిలినటువంటి దాన్ని మీరు కూడా తినవచ్చును. ఇది నా యొక్క నియమం, ఆ వ్రతం యొక్క ఉద్యాపన విధానం. కాబట్టి ఆ వ్రతానికి ఇవాళ నేను ఉద్యాపన చేయవలసి ఉన్నది, మరి నువ్వు ఇవన్నీ సమకూర్చగలవా అని అడిగాడు. చరిత్రను నమ్మి ఏ రకంగానూ ఆలోచించకుండా ఏ మాత్రమూ తడవ చేయకుండా అలాగే స్వామి అన్నాడు. నువ్వు కాదయ్యా చెప్పవలసింది, నువ్వు కేవలము తండ్రివి, కాని పిల్లవాణ్ణి కన్నటువంటిది తల్లి, నవమాసాలు మోసి కని పెంచినటువంటిది తల్లి, అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లి. కాబట్టి ఆ పిల్లవాణ్ణి వధించడానికి తల్లి ఒప్పుకోవాలయ్యా, నువ్వు కాదు. ఇంటికి వెళ్లి నీ భార్య తన కుమారుణ్ణి వధించడానికి ఒప్పుకుంటుందో లేదో కనుక్కురా. అలాగే తన ప్రాణ త్యాగం చేయటానికి నీ కుమారుడు ఒప్పుకుంటాడో లేదో కనుక్కురా అన్నాడు. వాళ్ళని కనుక్కురా, నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళు గనక ఒప్పుకునేటట్లయితే నీ ఇంటికి నేను తప్పనిసరిగా అతిథిగా వస్తాను, నువ్వు వెళ్లి రావాల్సింది అన్నాడు. సరే నేను బయలుదేరాడు చిరుతొండ నంబి. చిరుతొండ నంబి అలా ఆలయంలో నుంచి బయటికి రాగానే ఈ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ సన్యాస రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణుని రూపం ధరించి ఈ స్త్రీయాలు పాఠాలు చదువుకుంటూ ఉన్నటువంటి ఆ గురువు గారి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్లాడు. లోపల పాఠాలు చదువుకుంటూ ఉన్నాడు పిల్లవాడు. ఆ పిల్లవాడిని బయటికి పిలిచాడు. ఒరే నాయనా, నువ్వు బాలకుడివి, బోలెనంత జీవితం నీ ముందు ఉన్నది, సుఖశాంతులన్నీ కూడా, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా అనుభవించవలసినటువంటి వాడివి నువ్వు, అటువంటి నిన్ను చంపేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాడయ్యా మీ నాన్న. ఎవడో సన్యాసి వచ్చాడట మీ ఇంటికి, ఆ సన్యాసికి నిన్ను చంపి నీ శరీరాన్ని ఆహారంగా వండి అతనికి పెడతాయట, కాబట్టి దీనికి నువ్వు ఏమాత్రం ఒప్పుకోవద్దు అని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి ఆ సిరియాలుడు బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, వృద్ధ బ్రాహ్మణ, మీరు వయస్సులో నాకన్నా చాలా పెద్దవాళ్లు, అటువంటి మీకు నేను ఏ రకమైనటువంటి సమాధానము చెప్పలేను. ఈ శరీరము అనేది అశాశ్వతమైనటువంటిది, పరమేశ్వర పూజకు వినియోగించబడుతూ ఉన్నటువంటి ఈ శరీరం, అంతకన్నా నాకు కావాల్సిందే ఉందయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా ఇంటికి అతిథిగా వస్తూ ఉన్నప్పుడు అతనికి ఆహారంగా నా శరీరాన్ని సమర్పిస్తూ ఉన్నారు అంటే అంతకన్నా నా జన్మకి ధన్యత్వం అనేది ఉన్నది. కాబట్టి స్వామి మీరు వెళ్ళండి, నేను పూర్తిగా అంగీకరిస్తూ ఉన్నాను ఈ విషయానికి, నా శరీరాన్ని ఆ మహానుభావుడికి ఆహారంగా సమర్పించడానికి నాకు ఏ రకంగానూ కూడా అభ్యంతరం లేదు అన్నాడు సిరియాళ్ళు. చాలా సంతోషించాడు శివుడు. మళ్లీ ఆలయానికి వెళ్లిపోయి ఆ సన్యాసి రూపంలో అక్కడ పడుకున్నాడు. ఈ సన్యాసి బ్రాహ్మణుడి రూపంలో బయటికి రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ సన్యాసి యొక్క భార్య గుడ్డి అవ్వ ఆవిడ కూడా బయటికి వచ్చింది. 16 సంవత్సరాలు నిండినటువంటి ఒక యవ్వన ప్రాయమైనటువంటి ఒక స్త్రీ రూపంలో బయటికి వచ్చి ఈ చిరుతొండ నమ్మ ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మా పిల్లవాడికి పాల్లేవు, కొద్దిగా పాలేమైనా ఉంటే ఇప్పించండి అని అడిగింది. చిరుతొండ నంబి భార్య గోక్షేలాన్ని పట్టుకొచ్చి ఇచ్చింది. ఆ పాలు తీసుకుని వెళ్లపోతూ ఆ స్త్రీ ఆ ఇంటి ముందు ఆగి, తల్లి, నేను ఏదో ఒక మాట విన్నాను. ఎవరో ఒక సన్యాసి మీ ఇంటికి వస్తూ ఉన్నాయట వాళ్ళ. ఆ సన్యాసికి మీ కుమారుణ్ణి సంహరించి అతడి శరీరాన్ని కూరగా వండేసి అతడికి ఆహారంగా సమర్పిస్తూ ఉన్నారట, ఇది నిజమేనా అన్నది. నిజమేను అన్నది చిరుతొండ నంబి భార్య. అమ్మా, ఈ రోజుల్లో సన్యాసులు అంటే అందరూ కపట సన్యాసులు కదా, అంతా మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు. ఎవడు నిజమైన సన్యాసో ఎవడు కాదో తెలీదు. అటువంటి ఈ కపట సన్యాసి కోసమని మీ కుమారుణ్ణి మీరు హత్య చేస్తారా, మీ కుమారుణ్ణి మీరు అర్పిస్తారా, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్నది. ఆ మాటలు విన్నటువంటి చిరుతొండ నంబి భార్య, తల్లి, ఇవాళ మా ఇంటికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే భోజనానికి వస్తూ ఉన్నారు. వాళ్లకి మేము మా కుమారుడి యొక్క శరీరాన్ని ఆహారంగా సమర్పిస్తూ ఉన్నాం, కాబట్టి నువ్వు వెళ్లి రావాల్సింది అంది. సంతోషించినటువంటి ఆ కన్య, ఆ పార్వతీదేవి, మళ్లీ ఆలయానికి వెళ్లిపోయి అక్కడ గుడ్డి అవరూపంలో అక్కడ కూర్చుని ఉండిపోయింది. చిరుతొండనంబి ఇంటికి వచ్చాడు. విషయమంతా కూడా భార్యకి చెప్పాడు. ఇప్పుడు గంధము, విభూది రెండు తీసుకుని మళ్లీ ఆలయానికి బయలుదేరాడు. ఆలయానికి వెళ్లాడు చిరుతొండ నంబి. ఆలయంలో పడుకుని ఉన్నాడు ఈ వృద్ధ సన్యాసి. ఆయనకి నమస్కరించి చేతికి విభూది ఇచ్చాడు, గంధం ఇచ్చాడు. స్వామి, మీరు మా ఇంటికి భోజనానికి ఏం చేస్తూ ఉన్నారు, దేవతార్చన మా ఇంట్లో చేస్తున్నారు అన్నాడు. సంతోషించాడు ఆ సన్యాసి. అంగీకార సూచికంగా చిరుతొండ నంబి దగ్గర నుంచి గంధము, విభూది తీసుకుని తాను వస్తూ ఉన్నట్టుగా గంధాన్ని, విభూదిని మళ్లీ చిరుతొండ నంబికి అందించాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, నాయనా, నేను పెద్దవాణ్ణి, 80 సంవత్సరాలు నిండినాయి, నడవలేను, కుష్ఠరోగంతో నా పాదాలన్నీ కూడా కొరుక్కుపోయినాయి, నా పాదాలు తినేసింది కుష్ఠరోగం, నేను నడవలేను, మరి నన్ను ఎలా తీసుకెడతావు, ఇక నా భార్య ఉంది ఆవిడ గుడ్డిది, ఆవిడ ఎలా రాగలుగుతుంది, ఏదేదో ఆలోచించు అన్నాడు. వెంటనే చిరుతొండ నంబి, స్వామి, నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, నువ్వు నా భుజాల మీద ఎక్కవలసింది అన్నాడు. ఆ వృద్ధ సన్యాసిని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఇదిగో నీకున్నటువంటి ఈ కృష్ణాజనము, ఆ రుద్రాక్షమాలలు, నీ యొక్క కమండలము అన్ని కూడా నా చేతులతో పట్టుకుంటాను. ఒక చేత్తో వాటిని పట్టుకుంటాను, రెండవ చేత్తో ఆ అవ్వ చేతిలో ఉన్నటువంటి కర్రని పట్టుకుంటాను. ఆ కర్రకి రెండవ వైపున అవ్వ పట్టుకుని నడుస్తుంది. ఈ రకంగా మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను భుజాల మీద ఎక్కించుకుంటాను. అవ్వ యొక్క కర్రని నేను రెండో చేత్తో పట్టుకుంటాను. ఇలా మిమ్మల్ని ఇద్దరిని కూడా మా ఇంటికి తీసుకెడతాను అన్నాడు. అలాగేను అన్నాడు సన్యాసి. ఆ భుజాల మీద ఎక్కించుకున్నాడు ఆ సన్యాసిని చిరుతొండ నంబి. అవ్వ యొక్క కర్రని తన చేత్తో పట్టుకున్నాడు. చూడండి, ఆ పరమేశ్వరు యొక్క విధి విలాసము అనేది ఎలా ఉంటుందో. సాక్షాత్తు 14 లోకాలు కూడా తన భుజాల మీద మోస్తూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరంధాముడు, ఆ లోకైక
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్. ఓం నమశివాయ.

ఇతర ఇతరం విఘ్రజిత ఇతర ఇతరం తస్చరిత ఇతర ఇతరం ఇతర ఇతరమభివదజిత ఇతర

భూతానాం మద్భస్య సత్యస్య సర్వాణి భూతాని మధుయశ్చ జపస్మిన్ మయోమృతమయః పురుషః.

ృతరుణం భేషజం కవిం క్షత్రమింద్రం వయోధసం అతిఛందసం ఛందాయింద్రియం బృహదృషభంగాం వయో దధద్వ్యంత్వాజ్యస్య హోతర్యజ.

సమర్జతి స్నానభృతముపధాయ వృక్షిగణేన ప్రదధాయ ప్రచ్యుతాదివృక్షే పశుభో వైమయ్యానామలరత్నలు వే

చతుర్విగుం సయతి పురస్థాపర్ధాని చతుర్విగుం సత్యక్షరాగాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్థాయతి పంచవిగుం సయతి దక్షిణతోన్నం వై గర్భా అన్నం పంచవిగుంసాన్నమేవ దక్షిణేనాన్నమస్తాభిక్షణ్యముఖం ఆజ్యముఖమేవ పురస్కారిపంచ్రిగుంశ్రిగుంశ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్మ్రహ్

ఛందాభిశ్చిమేమ్రేమ్ఛందాయందాఛందాయందముపదా ఇవత్మైవైమం సమానా.

ప్రియమయ్యుతం ప్రియ నైవైనంధామ్యతమర్థయ్యతో తేజసానుపరిహారకం సాధిగచ్చ పరివర్జమే.

చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

వర్షం వర్షమిషవస్తేభ్యస్తేభ్య ఇషవో వర్షం వర్షమిషవస్తేభ్య ఇషవస్తేభ్యస్తేభ్య ఇషవ ఇషవస్తే

నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. వేదమాత అనుగ్రహించినటువంటి శ్రీరుద్రము, రుద్రాధ్యాయము, శతరుద్రీయము అని చెప్పబడుతున్న పరమేశ్వరుని ప్రశస్తిని తెలియజేసే మంత్రరాశిలో నిన్నటి రోజున 4వ అనువాకం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి అనువాకంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ప్రార్థించి ఆయన యొక్క ఆయుధములన్నీ కూడా శివంకరములై భాషించుగాక అని ప్రార్థించిన తర్వాత పరమేశ్వరుని యొక్క సర్వేశ్వరత్వ, సర్వాత్మకత్వ, సర్వవ్యాపకత్వ, సర్వాంతర్యామిత్వ అనేటటువంటి లక్షణాలని ప్రార్థన రూపంలో చెప్తున్నారు ఇక్కడ, నమస్కార రూపంగా. అలా చెప్పేటప్పుడు పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు అనేది ప్రతిపాదించుతూ జగతాంపతయే నమః అని ముందు అనువాకాల్లో సర్వేశ్వరుడు అని ప్రతిష్ట చేసి ఒక్కొక్క వస్తువుకి ఏ విధంగా ఈశ్వరుడే, క్షేత్రాణాంపతయే నమః, పశూనాంపతయే నమః, అన్నానాంపతయే నమః, పుష్టానాంపతయే నమః, అరణ్యానాంపతయే నమః, వనానాంపతయే నమః అని పేర్కొన్నారు. అటుపై పరమేశ్వరుడు ఏ విధంగా సర్వాత్మకుడై ఉన్నాడు, ఉచ్చ నీచ ఉపాధులు అని భేదం లేకుండా ఈశ్వర చైతన్యం సర్వత్రా ఎలా సమముగా వ్యాపించి ఉన్నది, ఈ వ్యాపకత్వ ధర్మాన్ని, పరమేశ్వరుని యొక్క వ్యాపకత్వ ధర్మాన్ని తెలియజేస్తున్నటువంటి నామాలను ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈశ్వరుని యొక్క వ్యాపక శక్తిలోనే సృష్టి యొక్క సమస్త ఉపాధులు కూడా ఉనికి కలిగి ఉన్నాయి, మనుగడ కలిగి ఉన్నాయి. అలా ప్రతి దానిలోని ఉండేటువంటి ఒక విభూతి ఉన్నది, ఆ విభూతిని తెలియజేస్తున్నది. అందుకే రుద్రమంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పుకున్నాం. మనకు కనిపించే దానిలో గొప్పదాన్ని ముందు తెలుసుకుని తద్వారా క్రమంగా అన్నింటినీ అర్థం చేసుకునే పద్ధతి భగవద్గీత చెప్తే, కనిపించే దానిలో గొప్పదాన్ని ముందు చూసి గ్రహించే పద్ధతి అది. అలా కాకుండా ప్రతిదానిలోని గొప్పదనాన్ని గమనించే విభూతి యోగం ఈ రుద్రంలో చూపించారు. తద్వారా మనం క్రమంగా విశ్వరూప సందర్శన యోగాన్ని చూస్తున్నాం. అందుకే నమో భగవతే రుద్రాయ విష్ణవే అనేటువంటిది చివరికి తీర్మానించేటువంటి విషయం. అంటే రుద్రుడు అనేవాడిని విష్ణువుగా చూపించడమే రుద్రం చేస్తున్నటువంటి పని. అంటే సర్వవ్యాపకమైన పరమేశ్వర చైతన్యం ఎలా ఉన్నదో చూపిస్తున్నారు. అందుకే ఏదైతే శివమై ఉన్నదో, శుభంకరమై ఉందో, మంగళకరమై ఉన్నదో, అదే విశ్వవ్యాపకమై ఉన్నది. విశ్వవ్యాపకమై ఉన్నదంతా శివమే. ఇది మనకు అర్థం చేసుకోవడానికి వేదమాత యజుర్వేదంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని మాట చెప్పింది. మనం ఇప్పుడు దేనికి వాడుకుంటున్నామంటే శివకేశవ అభేదాల కోసం వాడుకుంటున్నాం. కానీ అభేదపు బుద్ధులు వస్తాయని వేదమాత చెప్పలేదు ఈ మాట. వేదం చెప్పదలుచుకున్నది ఏంటంటే పరబ్రహ్మ లోక కళ్యాణ లక్షణం కలిగిన ఏ శివముందో ఆ శివమే విశ్వవ్యాపకమై ఉన్నది. ఈ విశ్వవ్యాపకమై ఉన్నదంతా కూడా శివమే అవుతున్నది అని చెప్పడానికే శివాజ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నది. అందుకు శివుడు ఏ విధంగా విష్ణువై ఉన్నాడో రుద్రం చూపిస్తున్నది. అలా మనం దర్శించేటప్పుడు ఆ పరమేశ్వరుడు సర్వోపాధుల యందు ఉండే చైతన్య స్వరూపుడుగా ఉన్నాడని, గుర్చేభ్యో గుర్చపతిభ్యశ్చవో నమః, లంపటుల రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు, ఆ లంపటులకు పతిగా ఉండే పరమేశ్వరుడు అని చెప్పి, వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః, గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః, విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః, నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః వరకు నిన్న మనం చెప్పుకున్నాం. విరూపేభ్యః అంటే వికృత రూపాలతో ఉన్న వారి రూపంలో ఉండే ఈశ్వరుడికి నమస్కారము అని. వికృత రూపంలో కూడా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని ఒకటి. విరూప అనే మాటకు అనేక అర్థములు ఉన్నాయి. వికృత రూపము విరూపము, వివిధ రూపము విరూపమే. వివిధములైన రూపములు భిన్న భిన్నములుగా కనిపించే అన్ని రూపములందు ఉండేవాడు కనుక విరూపేభ్యః. ఇంకొక విరూప శబ్దానికి అర్థం ఏంటంటే విగత రూప విరూప. విగత అంటే అసలు రూపమే లేని వారి అందు కూడా ఉన్నట్టు. అసలు రూపం లేని వారి యందు ఉండడం ఏమిటి అంటే ఉపాధులు దొరకక తిరిగేటటువంటి జీవులు యందు కూడా పరమేశ్వరుడు చైతన్యముగా ఉన్నాడు. ఈ ఉపాధులు దొరకని స్థితి గురించి మనం 2వ రోజు 3వ రోజు చెప్పుకున్నాం. అందుకు విరూపేభ్యః ఇలా చూపించినప్పుడు విశ్వరూపేభ్యః అనంత రూపములతో ఉండేటువంటి రుద్రుని నమస్కరించి, మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ గొప్పవారి రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరునికి, ఏ గొప్పతనము లేనటువంటి వారి రూపంలో ఉన్న పరమేశ్వరునికి నమస్కారం చెప్పారు. ఇక్కడ వారందరి యందు భాషించే సర్వాత్మకత్వ శక్తిని ప్రతిపాదించారు. అటు తర్వాత యుద్ధ విద్య గురించి తెలియజేస్తున్నారు. ఒక యుద్ధం జరుగుతోంది, ఒక విజయం సాధిస్తున్నాం. ఆ సాధించిన రాజుగారిని, ఫలానా విజయాలు సాధించాడని చరిత్ర చెప్తాం.
కానీ అది సాధించిన రాజుగారు ఎన్ని సహకరించడం వల్ల సాధిస్తున్నారు. అది భారతీయ సంస్కృతి. ఒక విషయం జరిగింది అంటే అది ఏ ఒక్కరి వల్ల జరగదు, అది అనేక మంది యొక్క సహకారం వల్ల జరుగుతుంది. ఆ సహకరించిన అందరి యందు ఈశ్వర చైతన్యం వీడికి అనుకూలిస్తేనే వీడు సాధించగలడు. అందులో ఏ ఒక్కరు అనుకూలించకపోయినా ఇది సాధింపబడదు. అందుకే తనదే ప్రయోజకత్వం, తనదే నిర్వాహకం అని ఏ ఒక్కరూ అనుకోరాదు. అది ఒక యుద్ధమే కాదు. యుద్ధాన్ని ఎందుకు చెప్తున్నానంటే బ్రతికే ఒక యుద్ధం గనక ప్రతి కార్యం సాధించడానికి ప్రతికూల శక్తులు వస్తాయి, అనుకూల శక్తులు వస్తాయి. అనుకూల శక్తుల్ని స్వాధీనం చేసుకుని ప్రతికూల శక్తుల్ని ఎదుర్కోవడం అనేది ప్రతి కార్యంలోనే ఉంటుంది. అందుకే ప్రతి కార్యము ఒక యుద్ధమే. ఆ యుద్ధ విద్యను ఇక్కడ చెప్తున్నారు. యుద్ధంలో ఎవరెవరు ఏ విధంగా సహకరిస్తే విజయం వస్తుందో చూడండి. నమో రథిభ్యో అరథేభ్యశ్చవో నమః. రథములు కలిగినటువంటి వారికి నమస్కారము, రథములు లేని వారికి నమస్కారము అన్నారు. రథములున్నవారు వారు యుద్ధం చేసి విజయం సాధిస్తారు. అసలు రథాలే లేకుండా వెళ్ళే పదాతి బలాలు ఉన్నాయి, వారిలోనూ పరమేశ్వర చైతన్యం. ఆ ఉభయముల్లో ఉండేవారికి నమస్కారం. సరే, రథములో యందు ఉన్నవారికి నమస్కరించారు. సరే, మరి రథములో అవేమయ్యాయి? నమో రథేభ్యో రథపతిభ్యశ్చవో నమః. అందుకు రథముల రూపములలో ఉండే రుద్రులకు నమస్కారము అన్నారు. ఇక్కడ చూడండి, రథములలో ఉన్న రుద్రునికి నమస్కారము, రథపతిభ్యశ్చవో నమః, రథపతులుగా ఉండేవారికి నమస్కారం. రథపతులు అంటే ఆ రథం మీద పూర్తి పట్టు కలిగి ఆ రథ సంబంధమైన జ్ఞానం ఎవరైతే ఉంటారో, రథ నిర్మాణకర్తలు ఎవరుంటారో వారు చెప్పబడుతున్నారు ఇక్కడ. ఈ రథము యజమానులు ఎవరో వాళ్ళు రథపతులు. అందుకు రథములలోనూ ఉండేవాడు పరమేశ్వరుడే, రథపతులలోనూ ఉండేవాడు పరమేశ్వరుడే. ఒక డ్రైవర్ ఎక్స్పర్ట్గా ఉంటే సరిపోదండి, కారు కూడా బాగుండాలి, అవునా లేదా? మరి అక్కడ ఈశ్వర చైతన్యం ఉండాలి. అంటే మనం అనుకున్న జడ జగత్తులో కూడా ఈశ్వర చైతన్యం ఉండవలసిందే. మన దృష్టిలో అది యంత్రం జడం, కానీ దాని యందు ఈశ్వరుని యొక్క చైతన్యమే లేకపోతే అది కూడా దేనికి పనికిరాదు. ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా రథం సరిగ్గా లేకపోతే లేదు. అక్కడ కూడా పరమేశ్వర చైతన్యం వర్తించాలి. అంటే సృష్టిలో చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని లలితా శాస్త్రంలో మనం చెప్పుకున్నది. అది చేతనాత్మకమైన జగత్తులోనే కాకుండా మన అచేతనము అనుకునే జగత్తులో కూడా ఒక చైతన్యం ఉంది. జడశక్తి కదలనిదండి ఇది అంటే అది కదలకుండా ఉంటేనే నువ్వు కదులుతున్నావునైనా అని. ఒక రోడ్డు ఎక్కడికి కదలదు, అది అలా ఉంటేనే మంచిది. కారుతో పాటు రోడ్డు కదిలితే మరో ప్రమాదం, ఇది కదలకపోతే ప్రమాదం, అది కదిలితే ప్రమాదం. కనుక కదిలే దాని యందు కదిలే శక్తిగా ఉండాలి, కదలని దాని యందు కదలని శక్తిగా ఉండాలి. రెండు సృష్టిలో ఉండాలి. అలాగా ఈ సృష్టిని ఏర్పరిచాడు పరమేశ్వరుడు ఎక్కడికక్కడ. అందుకు ఇక్కడ రథముల యందు కూడా ఉండవాడు. చూడ్డానికి మనకదే ఒక యంత్రము, ఒక జడ పదార్థము, కానీ దాని యందు కూడా ఈశ్వర చైతన్యం ఉండాలి. అందుకే మన వాళ్ళు రథాలు కార్లకు కూడా పూజలు చేస్తారంటే మూఢనమ్మకాలు అనుకుంటాం. కాదు, ప్రతి వస్తువు తయారైందన్నా అందులో ఈశ్వర చైతన్యం ఉంటేనే అది పనిచేస్తుంది ప్రతి వస్తువుకి. అందుకే ప్రతి వస్తువుని కూడా ఈశ్వర చైతన్యవంతంగా దర్శించగలిగే ఒక మహోన్నతమైన దృక్పథాన్ని రుద్రం మనకు అందజేస్తుంది. రథంలో ఏది సహకరించకపోయినా రథి నిలవలేడా పైన, అవునా లేదా? రథంలో ఆ చక్రం కానీ, చక్రానికి బిగించిన చిన్న స్క్రూ కానీ, ఆ కూర్చున్నటువంటి మధ్యలో సీటు కానీ, పగ్గాలు కానీ ఎన్ని ఉండాలో అన్ని ఉండాలి. అలాగే మన రథ వ్యవస్థ కూడా వర్ణించారు గ్రంథాల్లో. రథ వ్యవస్థ అంటే ఎవడో ఒక సారథి కూర్చోవడం, పైనేమో రథి కూర్చోవడం అని సినిమాల్లో చూపించే రథమే కాదు. రథం ఎలా ఉంటుందో కూడా మన వాళ్ళు అనేక రకాల రథాలు వర్ణించారు. అందరు రథాలు ఒక్కలాగా ఉండవు. భీష్ముడు రథం వేరు, భీముడు రథం వేరు, వారి వారి రథ ప్రక్రియలు వేరు, రథ స్వరూపాలు వేరు. ఆ రథాలు ఉన్నప్పుడు ఇటు గుర్రాలు, ఆ గుర్రాలు నడిపేవారు, తర్వాత ఆ రథంలోనే అనేకములైన వార్ ఎక్విప్మెంట్ ఉంటుందిట, అనేకం వివరించారు. పైగా సారథి ఎంత హాయిగానో కూర్చోవాలట, వాడికి తగ్గ సీటు, దాని ముందు రథి ఉండవలసిన స్థలం, ఇవన్నీ కూడా వర్ణించి చూపిస్తారు. అది గొప్ప విజ్ఞానం. అది ఇంత సమకూర్చారంటే రథం ఎన్ని రూపములతో ఉండే, ఆ రథముల యందు ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారము. రథపతిభ్యశ్చవో నమః, రథపతిగా ఉండేటువంటి వానికి నమస్కారము అని. అలాగే నమ సేనాభ్య సేనానిభ్యశ్చవో నమః. యుద్ధంలో రథములయ్యే రథపతులయ్యారు, రథములు ఉన్నవారయ్యారు, రథములు లేనివారయ్యారు. తర్వాత సేనలున్నాయి. ఈ సేనలు అనేక రకములుగా ఉంటాయి. సేనలు అంటే బలములు. రాజుగారికి చాలా బలముందండి, అంటే వ్యక్తిగతమైన దేహ బలమే కాక సేనాబలం ఉంది.
సేనాబలం ఉంటే ఈ సేనలందరినీ నడిపే సేనానుగుడు ఉంటాడు కదా, అతని సేనానిభ్యశ్చవో నమః. సేనల రూపంలో ఉండేవాడు ఆయనే, సేనానుల రూపంలో ఉండేవాడు ఆయనే అని చెప్తున్నారు ఇక్కడ. సేనల్లో శక్తి లేకపోతే సేనాని మాత్రం ఏం చేయగలడండి? అనేక మంది సేనలు ఉన్నారు, కానీ ఆ సేనలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంటే సేనాని మాత్రం ఏం చేయగలడు? సేనలు సమర్థవంతులైతేనే ఆ సమర్థతని ఎలా వినియోగించుకోవాలో అనే సమర్థత కలిగిన వాడు సేనాని. కనుక ఇరువురిలోని ఈశ్వర చైతన్యాన్ని దర్శించరు ఇక్కడ చూపిస్తున్నారు. పైగా సేనానులు ఎందరున్నారు ఇక్కడ మీరు చూసేటప్పుడు, కేవలం ఎక్కడో జరిగిన ఒక యుద్ధమే కాదు, ఈ సృష్టిలో అనాదిగా యుద్ధ విద్య ఉంది. దేవాసుర యుద్ధాలున్నాయి, అంటే దివ్యశక్తులు ఆసురీ శక్తులతో యుద్ధాలు చేసే వాళ్ళకి రథాలున్నాయి.

దిశాలు దిశకి అధిపతిట. ఏ విధంగా అంటే మనం ప్రధానంగా నాలుగు దిక్కులంట. ఈ నాలుగు దిక్కులు కాక ఊర్ధ్వము అధహ అని మరో రెండు దిక్కులున్నాయి. ఈ ఆరు దిక్కులా విస్తరించినటువంటి చైతన్యమే ఆరు ముఖాలుగా వ్యాపించిన చైతన్యం అని చెప్పబడుతున్నది. అదే సేనాని అని. అందుకే దిశాంచపతయే నమః సేనాని అని సుబ్రహ్మణ్య స్వరూపాన్ని వర్ణించారు. అదే స్కంద స్కందధరో ధుర్య వరదో వాయువాహన అని విష్ణు శాస్త్రంలో వర్ణించబడ్డ విషయం కూడా అది. అటువంటి మహాసేనానుల్ని ఇక్కడ స్మరించాలి మనం. ఇలాంటి సేనానుల్లో రుద్రతేజముంది. ఈ సేనాని అయినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపాన్ని మనం ఇక్కడ భావించితే, అటు తర్వాత నమ క్షత్రుభ్య సంగ్రహిత్రిభ్యశ్చవో నమః. ఇప్పటి వరకు రథికుల్ని చెప్పారు, రథముల్ని చెప్పారు, రథ పాలకుల్ని చెప్పారు, రథములు లేని వారిని చెప్పారు, సేనల్ని చెప్పారు, సేనాలని చెప్పారు. మరి రథ సారథుల్ని చెప్తున్నారు ఇప్పుడు. ఎంత రథి అయినా సారథి గట్టిగా ఉండాలి కదండి. గొప్ప సారథి కోసం తపించిపోయారు అనేక మంది. గొప్ప సారథి ఉండాలి. అర్జునుడికి సారథి అంటే చాలా ఇష్టం. బాగా యుద్ధ విద్య సారథి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సారథ్యం ఎలా వహించాలో తెలిసిన వాళ్ళల్లో అర్జునుడు అంత గొప్పవాడు, సామాన్యుడు కాదు. మళ్ళీ సారథుల గొప్పతనం బాగా తెలిసిన వాడు ఉత్తరుడు. మీరు భారతం పరిశీలిస్తే ఉత్తరుడు గొప్ప యోద్ధ కాకపోవచ్చు కానీ గొప్ప సారథి అతను. అందుకే అతను అంటాడు, నేను బయలుదేరతాను కానీ గొప్ప సారథి లేడే అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆ విద్య తెలుసు కనుక అలాంటి సారథి ఉంటాడంటే బృహన్నలు నేనొస్తాను అన్నాడు. నువ్వు సారథ్యం ఇస్తావంటే చూద్దుగానలే పద అన్నాడు. వెళితే ఆయన ఎవరు? సాక్షాత్ విజయుడు. అది తెలిసింది. ఆ విజయుడు రథం నడుపుతుంటే ఈ ఉత్తరుడు అంటాడు అక్కడ, ఆశ్చర్యంగా ఉందయ్యా నువ్వు రథం నడుపుతున్న తీరు. ఇప్పుడు నువ్వు పూంచిన గుర్రాలు వేరు, ఇక్కడ కదులుతున్న గుర్రాలు వేరు అంటాడు. ఇది భారతంలో రహస్యం. ఏమిటయ్యా ఆ గుర్రాలంటే? ఇక్కడున్న గుర్రాలు సామాన్యం కాదు, సైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు అనేటువంటి గుర్రముల తేజస్సు నాకు కనిపిస్తోంది అంటాడు ఉత్తరుడు. అంటే ఈ నాలుగు గుర్రాలు ఎవరివో తెలుసా? శ్రీకృష్ణుని రథానుకున్న గుర్రాలు అవి. అవి ఇక్కడ ఇతడికి ఈ గుర్రాలు ఎందుకు కనిపిస్తున్నాయట? ఏమిటైనా ఆశ్చర్యపోతాడు అక్కడ ఉత్తరుడు. ఇది ఏదో అలంకారం కింద వర్ణన కింద భారతంలో మనం దాటేస్తాం, కానీ భారతంలో రహస్యాల్లో ఒకటిది. అది చాలా గొప్పది. ఉత్తర గోగ్రహణం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల విజయం కోసం తన యొక్క అశ్వముల యందు ఉండే దైవీ శక్తిని ఇక్కడ ఆవహింపజేశాడు. అది రహస్యం అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుర్రములు మామూలు గుర్రములు కావవి. ఆయన దేవదేవుడు, దైవీ శక్తులు, వాటిని ఇక్కడ ఆవహింపజేశాడు. అది ఉత్తరుడు గ్రహించగలిగాడు. అందువల్ల విజయుడు అలాగ పరాక్రమించగలిగాడనే రహస్యాన్ని వ్యాసదేవుడు అక్కడ ఇస్తాడు. సారథులు అంటే వీళ్ళందరూ గుర్తు రావాలి. విజయుడు అక్కడ సారథి అయ్యాడు. అలాగే గొప్ప సారథి మనకు కనిపిస్తారు. పరమేశ్వరుడే సారథి అయిన విషయం మనకి తెలిస్తే సారథుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటే, సారథి అంటే డ్రైవర్ కదండి అంటే, సారథి అంటే డ్రైవర్ కాదండి శ్రీకృష్ణుడు, అవునా కదా? పార్థ సారథి. అందుకే పరమేశ్వరుడికి ఇది తక్కువ అది ఎక్కువ అని ఆయనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనకు అంత చక్కగా చెప్తున్నారు చూడండి ఇక్కడ. ప్రతివాడు వాడు వృత్తిలో వాడు గొప్పవాడే. అందుకే పరమేశ్వరుడు కూడా ఏ వృత్తినైనా స్వీకరించుతాడు, ఆయనకి ఏం పర్వాలేదు. అందుకే సర్వ జగత్తుని నడపగలిగే జగదేక సార్వభౌముడైనప్పటికీ కూడా ఆయన కేవలం రథం నడుపుతూ కూర్చున్నాడు. ఆయన రథం నడిపితే చాలు, విజయమంతా మనదే అని తెలివి ఉన్నవాడు విజయుడు. అందుకు సారథుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే వీళ్ళందరూ గుర్తు రావాలి మనకి. ఆ సారథుల రూపంలో ఉన్న రుద్రుడు క్షత్రుభ్య సంగ్రహిత్రిభ్యశ్చవో నమః. రథ నియామకుల రూపంలో ఉన్నటువంటి వారు సంగ్రహిత్రిభ్యశ్చ అంటే రథ నియామకులు. అంటే యుద్ధంలో రథ నియామకులని ఒక వింగ్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రథానికి కావలసినటువంటి పరికరాలన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు యుద్ధ విమానాలు బయలుదేరాయి, పైలట్ ఉంటాడు, అన్నీ ఉంటాయి. కానీ ఆ యుద్ధ విమానానికి కావాల్సిన ఇంధనం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఇది చూసే విభాగం ఒకటి ఉంటుంది. వాళ్ళని సంగ్రహిత్రిభ్యశ్చవో నమః అన్నారు. తర్వాత భారతాది గ్రంథాల్లో రథాలు అంటే మనకు సినిమాల్లో చూపించేవి మాత్రమే గుర్తు తెచ్చుకోవద్దు. ఇక్కడ రథాలు అంటే విమా ఆకాశాల్లో ప్రయాణించేటటువంటి వాటిని కూడా రథములుగా వాడిన విషయాలు కనిపిస్తాయి మనకి. మొత్తానికి వెహికల్ అనేటువంటి వ్యవస్థను మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే రథం వరకు చెప్పుకున్నాం, రథాలు ఎవరివో వారివి చెప్పుకున్నాం. అసలు రథం తయారు చేసే వారికి కూడా నమస్కారం పెట్టాలంటున్నాడు ఇక్కడ. నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చవో నమః. రథాలు తయారు చేసే జాతి వాళ్ళకి నమస్కారం చెప్తున్నాడు. తక్షభ్యో
అంటే వడ్రంగి జాతి వారికి నమస్కారం, వడ్రంగులందరికీ నమస్కారం పెడుతున్నాడు.

0: ఆ వడ్రంగులే కదా రథకారేభ్య, రథం తయారు చేసేవాళ్ళు వాడు. వాడు కానీ సరిగ్గా చేయకపోతే ఎంత ప్రతాపవంతుడైనా రథం మధ్యలో కూలవలసిందే. ఇది మనం ఆలోచిస్తే ఈ సమాజం అనే రథం, ప్రపంచం అనే రథం ఎవరో ఏ ఒక్కరి యొక్క ప్రతాపం మీద ఆధారపడి లేదు. దీనిలో ప్రతి ఒక్కరూ పాత్రధారే, వారందరూ రుద్రస్వరూపులే. ఇది దర్శించబట్టున్నారు. ఇంతగా సమాజాన్ని ఏకస్వరూపంగా దర్శించగలిగే ధర్మం ఎక్కడ గోచరిస్తుందో చెప్పండి. సర్వులు సర్వులు సర్వులు సర్వులు ఈ సమాజంలో అవసరమే. ప్రతి వారు రుద్రస్వరూపులే. ఈశ్వరుని యొక్క చైతన్యం అన్ని రంగాల్లో మనకు సహకరించకపోతే ఎక్కడా విజయం పొందలేం. ఇది మనం మేనేజ్మెంట్ మొదలైన వేట వైపు కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. ఏదైనా ఒక పని జరగాలి అంటే క్రింది వర్గం నుంచి పై వర్గం వరకు అందరి యొక్క సహకారం అవసరం. ఏ ఒక్కరి సహకార లోపం జరిగినా మొత్తం పని దెబ్బతింటుంది. అందుకే సమాజాన్ని, ప్రపంచాన్ని, మానవుడి జీవితాన్ని కూడా ప్రతి వారి యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకో. అందుకే చెప్పుకున్నాం, హీనంగా చూడకు దేన్ని అని మనకెవడో చెప్పక్కర్లే. ఈ వైదిక సంస్కృతిలో సర్వులలో ఉన్న రుద్ర చైతన్యాన్ని చెప్పారు. అందుకే ఏ ఒక్కరిని తక్కువగా చూడరాదు. ప్రతిదీ పరమేశ్వర చైతన్యమే. వారికి ఇవ్వాల్సిన మర్యాదతో వారిని గౌరవించడమే. వారిలో ఉన్న ఆ రుద్ర చైతన్యం కానీ సహకరించకపోతే మన పని జరగదు. ఆ డ్రైవర్లో ఉన్న రుద్రుణ్ణి నమస్కారం పెట్టుకునే మనం కారు ఎక్కాలి, బస్సు ఎక్కాలి. లేకపోతే ఆ డ్రైవర్కి మధ్యలో ఆవలింతొచ్చినా ప్రమాదమే. వాడులోనే చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం వాడిని ఎలర్ట్గా చేస్తుంది. సరిగ్గా వెళుతూ ఉంటే ఎదురుగా ఒక వెహికల్ వస్తూ ఉంటుంది. వీడు తిన్నగా ఉన్నా వాడు ఉండకపోతే ప్రమాదం. ఆ సమయంలో వీడిలో ఉన్న రుద్రుడు సరిగ్గా వాడి బుద్ధిని ఆ నిమిషం, స్ప్లిట్ సెకండ్ అంటారే వెంట్రుక వాసి, ఆ సమయంలోనే ఏం చేస్తాడో ఆ బుద్ధికి స్ఫురింపజేస్తాడు, వాడు పక్కకు తెప్పిస్తాడు. ఎలాగయ్యా తప్పించగలగంటే నాకు తెలియలేదండి. ఆ క్షణంలో స్ఫురించింది. ఆ స్ఫురణే పరమేశ్వరుడు, ఇంకెవరో కాదు. ఎంత నైపుణ్యానికైనా స్ఫురణ శక్తి చాలా ప్రధానం. ఈ స్ఫురణ శక్తితోనే సర్వము సాధ్యమవుతాయి. అందుకే ఒక పని జరిగేటప్పుడు సహకరించే ప్రతి వారిలో కూడా స్ఫురణ శక్తి, స్ఫురణ శక్తి, స్ఫురణ శక్తి చాలా అవసరం. ప్రతి వాడు వాడి విద్యలో గొప్పవాడే. ఇంట్లో మనం శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటాం, ఆ ట్యాప్ తిప్పి, ఆ ట్యాప్ కానీ పని చెయ్యలేదా ఇంకా చూడాలి. ఆ ప్లంబర్ కోసం తెగ తిరగాలి, వాడు దొరకకపోతే ఇంక స్నానాలే లేవు. కనుక సమాజంలో ప్రతి వాడు వాడి కంట్రిబ్యూషన్ సమాజానికి ఇస్తున్నవాడే. అందుకు అలా చూడు. అంటే రుద్రం ఎలా చూపిస్తున్నది అంటే ఎక్కడో కొండా కోణంలో కూర్చుని జపమాల తిప్పేటటువంటి మంత్రం కాదండి రుద్రం. సమాజంలో తిరుగుతూ, సమాజంలో బ్రతుకుతూ, సమాజాన్ని సర్వేశ్వరుడుగా చూడగలిగే జ్ఞానాన్ని ఇచ్చేది రుద్రం. సమాజంలో ప్రతి వాడిలో ఈశ్వర చైతన్యాన్ని దర్శించగలగాలి. ఇది మీకు ఒక సామాజిక దర్శనం కిందో లేదా తాత్విక దర్శనం కిందో గోచరిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ అదే సమయంలో మనకిది భౌతిక ప్రయోజనం నెరవేర్చేటటువంటి విషయంగా కూడా మనం తెలుసుకోవాలి. అది ఎలాగో చెప్తాను ఇప్పుడు. వీళ్ళందరినీ ఎందుకు చెప్పారు అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళందరితో బ్రతుకుతున్నాం కనుక వీళ్ళందరి అవసరం మనకున్నది. వీళ్ళందరిలో ఏ ఒక్కరైనా సరిగ్గా పనిచేయకపోతే ఘోరం, సరిగ్గా పనిచేస్తే అఘోరం, అవునా లేదా? ఈ ఘోరం అఘోరంగా ఉన్న వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ల సహకారం మనకి ఎప్పుడు లభించాలి, వీళ్ల వల్ల ఏ ప్రమాదం రాకూడదు. అందుకు రుద్రం చదువుతున్నామంటే అర్థం మన నిత్య జీవన వ్యవహారంలో వేటి వేటి వేటి అవసరాలున్నాయో అవన్నీ మనకు శివానుగ్రహం కింద మారిపోవాలి. అందుకు శివోన సుమనాభవ, ఇవన్నీ నాకు శివంకరములగుగాక అని ప్రార్థించడం ఇందులో ఉన్న అర్థం. అందుకు రుద్ర చైతన్యం అంటే ఎక్కడో ఆకాశం నుంచి కురిసి ఉరుములోనో మెరుపులోనే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా రుద్ర చైతన్యం ఉంది. అది నీ పట్ల ఘోరంగా పరిణమించకుండా అఘోరంగా పరిణమించి నీకు శాంతిని, శుభాన్ని, క్రమంగా నీకు జ్ఞానాన్ని, అద్వైత సుఖశాంతిని ఇవ్వగలగాలి. నీ చుట్టూ ఉన్నటువంటివన్నీ సహకరించాలి అంటే, అందుకు చెప్తున్నాడు ఇక్కడ ఈ వ్యవస్థ చెప్పి చెప్పి, తక్షభ్యో రథకారేభ్యశ్చ భో నమః, వడ్రంగుల రూపంలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము అని. ఈ వడ్రంగులు దేవతల్లో కూడా ఉన్నట్టండి. మనం ఎన్నెన్ని చూస్తున్నామో ప్రపంచంలో, దీనికి ఒక డివైన్ ప్లేన్ కూడా ఉంది. మన హ్యూమన్ ప్లేన్లో చూస్తున్నాం, డివైన్ ప్లేన్ కూడా ఉన్నది. ఆ డివైన్ ప్లేన్లో పెద్ద వడ్రంగోడు ఉన్నాడు, వాడి పేరు త్వష్ట అంటారు. దేవతలకు వడ్రంగవాడు, విశ్వకర్మ దేవతల్లో ఆర్కిటెక్ట్. కానీ వీళ్ళిద్దరూ కూడా విష్ణు చైతన్యమే. విశ్వకర్మ మను త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ. విశ్వం ఏ విధంగా తయారవుతుందో చూపిస్తున్నాడు విశ్వకర్మ. విశ్వం అనే కర్మ చేస్తున్నటువంటి వాడు. ఈ కర్మ చెయ్యాలి అంటే ఏముండాలండి, మనుహు మన అవబోధనే అనే ధాతువు నుంచి మను అనే శబ్దం పుట్టింది. అంటే ఆలోచన పరులు, వీళ్ళని మనువులు అంటారు. విశ్వంకర్ణే కర్మ చేస్తున్నారు, దానికి తగ్గ ఇంజనీరింగ్ స్కిల్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అనేది మనువుల వల్ల వస్తుంది. మనువులు విశ్వం ఏ విధంగా నడవాలో నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు మనువులు, ఆలోచనాపరులు అని అర్థం. అటు తర్వాత త్వష్ట, త్వష్ట అంటే తొలుచువాడు అని అర్థం. ఒక రాయి ఉంది, అది రాయే, దాన్ని తొలిచితే శిల్పం. ఒక కర్ర ఉంది, దాన్ని తొలిచితే అది చక్రం, రథం, కర్ర, దూలం ఏదో అవుతుంది. మొత్తానికి దాన్ని దానిగా ఉంచితే ప్రయోజనం లేదు, దాన్ని తొలచాలి. అసలు దాన్ని తొలచాలన్న నాలెడ్జ్ ఎలా వచ్చింది, ఎలా తొలచాలో అనే తెలివి ఎలా వచ్చింది? ఆ తెలివి ఈశ్వర చైతన్యం నుంచే రావాలి కదా. ఆ ఈశ్వర చైతన్యానికి త్వష్ట అని పేరు. అది కాని అనుగ్రహిస్తేనే, ఆ త్వష్టారూప ఈశ్వర చైతన్యం వీడిని అనుగ్రహిస్తేనే వీడిలో ఈ శిల్పం వస్తుంది, ఈ తొలచగలిగే శిల్పం వస్తుంది. ఇలాగా మనకి ఈ సృష్టిలో ఉన్న వివిధ నైపుణ్యాలు, స్కిల్స్ అన్నిటికీ కూడా అధిదేవతలు ఉన్నారు. అందుకే ప్రతివాడు వాడి వృత్తిలో ఒక దేవతను కొలుచుకుంటాడు. ఎందుకంటే నా బుద్ధిలో ఉండేటటువంటి ఈ నాలెడ్జ్ని ఆ దేవత మరింత ఇంప్రూవ్ చేయుగాక, ఇంత గొప్పగా చేయుగాక, అది నాకు అనుకూలించుగాక అని కొలుచుకుంటుంటాం. ఇది ఉన్నటువంటి అంతరార్థం. అందుకే సృష్టిలో ఉన్న ప్రతి నైపుణ్యం కూడా భగవంతుడి నుంచి రావాల్సిందే. ఇది తెలివి చాలామంది తెలివైన వాళ్ళం అనుకుని, ఓహో మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా, నేను నా శక్తిని నమ్ముకున్నానండి అంటాడు. నీ శక్తి ఏమిటో నీకు జ్వరం వచ్చినప్పుడు తెలుస్తుంది. అట్టుంజుడు కథ లేడు, వీడి శక్తిని నమ్ముకున్నట్ట. ఆయన శక్తి ఇస్తేనే ఈ మాట అనగలిగాడు వాడు. అందుకే ఇవన్నీ అజ్ఞానపు మాటలు. పరమేశ్వరుడు నైపుణ్యం ఇవ్వాలి. అందుకే ప్రతి వృత్తికారుణ్ణి ఇక్కడ ఈశ్వర స్వరూపంతో నమస్కరిస్తున్నారు. మనం సమాజంలో ప్రాకృతిక వస్తువుల్ని మాత్రమే కాకుండా ప్రతి వారిలో ఉన్న నైపుణ్యాన్ని కూడా రుద్రస్వరూపంగా చూస్తున్నారు. అందుకే తర్వాత నమ కులాలభ్య కర్మారభ్యశ్చవో నమః అని అంటున్నారు. కులాలేభ్య అంటే మట్టి కుండలు చేసేవారు, మట్టి పాత్రలు తొలిచేవారు, అంటే మట్టితో పనిచేసి మట్టితో శిల్పం చేసేవారిని కులాలులు అంటారు. కర్మారులు, కర్మారులు అంటే లోహములతో పాత్రలు చేసేవారు, ఇత్తడి మొదలైనవన్నీ తీసుకుని లోహములతో చేసిన వాళ్ళు. వీళ్ళని మనం కుమ్మరి, కమ్మరి అని తెలుగులో అన్నాం. కులాలేభ్య కర్మారేభ్యశ్చ, కర్మారేభ్య కర్మ చేసేవాడే అక్కడ కర్మారహ. అందుకే కుమ్మరి, కమ్మరి మొదలైన రూపాలలో ఉన్న రుద్రులకి నమస్కారం. అంటే కుమ్మరుల్ని, కమ్మరుల్ని కూడా నమస్కరించింది భారతదేశ సంస్కృతి, వాళ్ళని ఈశ్వర చైతన్యంగా చూసింది అన్న ఒక్క భావన తెలిస్తే చాలు కదండి, శ్రమ జీవనానికి ఎంత విలువ ఇచ్చిందో ఈ దేశం అర్థమవుతుంది. అది తెలియక మనం ఏదో శ్రమ జీవనం గురించి కొత్తగా ఆవిష్కరించినట్లు, శ్రమైక జీవన సౌభాగ్యానికి సమానమైనది లేనే లేదని కొత్త విప్లవం వినిపిస్తున్నానన్నాడు ఆ మధ్య కవి. అనగానే అదేదో కొత్తగా చెప్పేమనుకున్నాం, కాదు. ఇంకా ఒకడు అంటాడు, కమ్మరి చక్రం కుమ్మరి కలిమి కొలిమి శాలెల మగ్గం జాలరి పగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి గుణపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరుతించే నవీన గీతికి భావం భాగ్యం భాష ప్రణవం అన్నాడు. నాయనా నీకే కాదయ్యా, మా పురాతన సనాతన వేద గీత కూడా చెప్తున్నది ఇదే విషయం. నీకన్నా గొప్పగా చెప్పింది ఏనాడో ఈ విప్లవ కవిత్వం, ఎవడూ మనకు చెప్పక్కర్లేదు. ఆ మధ్య కాలంలో రష్యా బాగున్న రోజుల్లో ఇక్కడి నుంచో పండితుడు తయారయ్యట. ఎందుకంటే మన వాళ్ళకి స్వతంత్రం వచ్చిందన్న భ్రమే కానీ ఎప్పుడు విదేశీ చెప్పు మాట అంటేనే ఇష్టం. అదేం సరదావో అది, మనం చెప్పుకున్నాంగా మూఢనమ్మకాలని, అందులో అదో మూఢనమ్మకం మనకి ఈ దేశంలో. స్వతంత్రం వచ్చిందని ఒక మూఢనమ్మకం, స్వదేశీయుల పాలన వచ్చిందనుకోవడం మరో మూఢనమ్మకం, ఏమీ రాలేదు మనకి. అసలు స్వదేశం గురించి మాట్లాడితే సిగ్గు మనకి. దేవుడు గురించి మాట్లాడుతాం కానీ దేశం గురించి అంటే అబ్బో వద్దండి మనకి. ఎందుకండి అవన్నీ, నేను ఏదో విష్ణువు కృష్ణుడు భజన చేసుకుపోక అలా చేసి ఇలా తీసుకొచ్చాం. కానీ ఈ దేశాన్ని తీసిస్తే దేవుడు లేడండి, అలాగే ఈ దేశాన్ని దైవాన్ని వేరు చేయలేం. అలా మనం ఆలోచించినప్పుడు అక్కడ వాడెవడో అక్కడ దేశ పరిస్థితులు బట్టి శ్రమ జీవనం దోపిడీల సమాజంలో పుట్టి వాడు అఘోరిస్తే అది పట్టుకుని ఆ ఇష్టులు ఇక్కడ తయారైపోయి తిరుగుతూ ఉంటే ఎలా అండి? మన వేదం ఉందే అది ఎంత గొప్పగా చెప్తున్నదో ఈ ధర్మాన్ని తెలుసుకోండి. అందుకే ఆ రోజుల్లో రష్యాలో కమ్యూనిజం నేర్చుకోవడం ఇక్కడి నుంచి కూడా వెళ్ళేట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక కమ్యూనిస్ట్ పండితుడి వద్దకు వెళ్ళి, నేను కమ్యూనిజం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నానన్నట్ట. ఎక్కడి నుంచి వచ్చావంటే భారతదేశం నుంచి అన్నట్ట. అవునా, నాకు రుద్రంలో కమ్యూనిజం కనిపించిందయ్యా మీ రుద్రంలో అన్నట్ట. ఇది జరిగిన విషయం. ఆశ్చర్యకరమైన విషయం. ఇంతకన్నా కమ్యూనిజం ఏముంటుందో చెప్పండి. కమ్మరివాడిలో కుమ్మరివాడిలో ఉన్న శివునికి నమస్కారము అన్న చెప్పినటువంటి కన్నా ఇంకేమున్నదండి. అందుకే ఈ వృత్తికారులందరిలో ఈశ్వరుడున్నాడు గనక ఆ కళని నువ్వు ఈశ్వర వ్యక్తీకరణ కింద భావించు. ప్రతి వాడిలో ఉన్న స్కిల్ నైపుణ్యం ఈశ్వర చైతన్యం. లేకపోతే ఈ బుద్ధులకి తెలివితే అట్లా ఎక్కడొస్తాయండి? మట్టిని కుండలా మలచాలని అందులో వండుకోవాలని ఎలా తోచుతుంది? లేకపోతే ఒక రాతిని శిల్పంలా మలచాలనే బుద్ధి ఎలా వచ్చింది? మనం మలచగలమా? ఒక ఉలి ఇచ్చాడు, సుత్తి ఇచ్చాడు, పట్టుకెళ్తే దాన్ని పిండి చేసి వదులుతాం, కానీ శిల్పం చేయగలమా? అంటే దానికి సంబంధించిన స్కిల్ ఒక్కళ్ళలో ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క నైపుణ్యాన్ని పరమేశ్వరుడు ప్రవేశపెట్టాడు. చివరికి కీటకంలో కూడా దాని నైపుణ్యం దానికి పెట్టాడు. ఇవి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా సృష్టి అంతా కూడా ఈశ్వర చైతన్యం తన బహువిధములైన నైపుణ్యాలన్నింటినీ నింపి ఉంచింది గనక వారందరిలో ప్రకాశించేటువంటి ఆ ఈశ్వర చైతన్యానికి నమస్కారం. నీ చుట్టూ ఉన్న ఉచ్చ నీచ ఉపాధులు అనేటటువంటిది నువ్వు పైపైన చూసనే మాటే గాని ఉచ్చ నీచు ఉపాధులు అన్నింటిలో కూడాను ఆ మహోన్నతుడైన సర్వేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు గనక నమ కులాలేభ్య కర్మారేభ్యచ్చవో నమః అని చెప్పి వాడు తర్వాత వేటగాళ్ల రూపాల్లో ఉండే రుద్రుడికి నమస్కారం చెప్తున్నాడు. నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యచ్చవో నమః, నమో ఇష్కృద్భ్యో ధన్వకృద్భ్యచ్చవో నమః, నమో మృగయుభ్యశ్వనిభ్యశ్చవో నమః. పుంజిష్టేభ్య అంటే పక్షుల్ని వేటాడి బ్రతికేటటువంటి వాళ్ళు, నిషాదులు అంటే చేపలు మొదలైనటువంటి వారిని పట్టుకు తిరిగేవారు, ఇషుకృద్భ్యో ఈ జంతువుల్ని వాటిని వేటాడడానికి తగినటువంటి బాణాలు అవి తయారు చేసేవాళ్ళు, దానికి తగ్గటువంటి విల్లులు మొదలైనవి తయారు చేసేవాళ్ళు వాళ్ళ రూపంలో ఉండేవారు. మృగయుభ్యశ్వనిభ్యశ్చవో నమః, మృగాలను వేటాడుతూ తిరిగేవారు, ఆ వేటాడడానికి వేట కుక్కల్ని పట్టుకు తిరిగేవారికి నమస్కారము అని ఇక్కడ చెప్తున్నారు. అంటే సృష్టిలో వేటగాడిలో కూడా పరమేశ్వర చైతన్యం ఉంది. మరి వాడు ఎంత స్టడీ చేస్తాడండి? ఒక వేటగాడు ఏ విధంగా తన యొక్క నైపుణ్యాన్ని చూపిస్తాడంటే మన ప్రాచీన గ్రంథాలు చూస్తే వేట విద్య గురించి వర్ణించారు. సంస్కృత గ్రంథాలు దాకా ఎందుకు, మన తెలుగు దగ్గరికి వద్దాం. తెలుగులో మను చరిత్రలో అల్లసాని పెద్దని గారు వేట గురించి వర్ణిస్తారు చాలా చక్కగా. ఆ వేటకు వెళ్ళేవాళ్ళు ఎన్ని రకాల ఏర్పాట్లు చేసుకువెళ్తారు, ఆ తీసుకువెళ్ళేటప్పుడు ఎన్ని కొన్ని పెట్టెలని ఉడుములు లాంటి జంతువుల్ని రకరకాల ఆయుధాలని ఆ పట్టుకు వెళ్ళడం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
2: చిరుతొండ నంబి. పూర్వకాలంలో ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కైలాసంలో కూర్చుని సభ చేర్చి ఉన్నారు. అక్కడ అప్సరాగణాలన్నీ కూడా ఆడుతూ ఉన్నాయి. ఆ అప్సరసలేఖ నృత్యం చూసి ఆనందిస్తూ ఉన్నారు. సభాసదులు అందరూ కూడా ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే ఈశ్వరుడి యొక్క శరీరం నుంచి చెమట బిందువులు కింద పడినాయి. చూసింది పార్వతీదేవి. ఆ అప్సరసల యొక్క సౌందర్యానికి ఈశ్వరుడు ముగ్ధుడై అతడు తపించిపోతున్నాడు అనుకున్నది. విషయాన్ని గ్రహించాడు ఈశ్వరుడు. చిరునవ్వు నవ్వాడు. పార్వతీదేవి మొహం చూసి, దేవి, ఈ అప్సరాంగంల యొక్క సౌందర్యం చూసి నేను చలించిపోయాననుకుంటున్నావా అన్నాడు. అలా కాదు స్వామి, మరి మీ శరీరం మీద కనిపిస్తున్నటువంటి ఆ స్వేద బిందువులకు అర్థమేమిటి అన్నది. అప్పుడు ఈశ్వరుడంటాడు, దేవి, భూలోకంలో నా భక్తుడు ఒకడు పడరానటువంటి కష్టాలు పడుతూ ఉన్నాడు. ఈ అప్సరాంగనలు ఇక్కడ నృత్యం చేస్తూ ఉంటే కేవలము నా శరీరం మాత్రమే ఇక్కడున్నది, నా మనస్సు అనేది ఆ భూలోకంలో నా భక్తుడి దగ్గర ఉన్నది, అతడికి నేను సేవలు చేసి వస్తున్నాను అన్నాడు. ఏమిటా విషయం నాకు ఎరిగించవలసింది అని అడిగింది ఆ పార్వతీదేవి. అప్పుడు ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, దేవి, పూర్వకాలంలో తుంబురుడు అనేటటువంటి నా యొక్క భక్తుడు నా ప్రమద గణాల్లో ఒకడు. అతడు గోకర్ణంలో ఉన్నటువంటి ఆ మహాబలేశ్వరుని చూడటానికి ఆకాశం మీద నుంచి వెళుతూ ఉన్నాడు. అదే సమయంలో దుర్వాసుడు అరణ్యంలో అప్పటి వరకు తపస్సు చేసుకుని సమాధి నుంచి లేచినటువంటి వాడే దగ్గరలో ఉన్నటువంటి ఒక లేడి పిల్లను చేరతీసి దానిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని దానికి ఆహారం తినిపిస్తూ ఉన్నాడు. గగన మార్గంలో విమానం గుండా వెడుతూ ఉన్నటువంటి ఈ తుమ్మురుడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాడై మహర్షి యొక్క పరోపకార బుద్ధికి చెలించిపోయాడు. ఆ సంతోష పారవశ్యంలో తుమ్మురుడు ఒక చిటిక వేశాడు. ఆ శబ్దానికి మహర్షి ఒళ్ళో ఉన్నటువంటి ఆ లేడిపిల్ల కాస్త అక్కడి నుంచి లేచి దూరంగా పారిపోయింది. అది గమనించినటువంటి మహర్షి కోపించి తల పైకెత్తి చూసి, ఒరే తుమ్మురా, నీవు దైవత్వాన్ని వదిలిపెట్టి నరుడుగా భూలోకంలో జన్మించవలసింది అని చెప్పేసి శాపం పెట్టాడు. అప్పుడు ఆ తుమ్మురుడు మహర్షి యొక్క పాదాల మీద పరిపడి పరిపరి విధాల ప్రార్థించగా, నీవు ఆ ఈశ్వరుడి యొక్క అనుజ్ఞతో మళ్లీ కైలాసం చేరతావు అని చెప్పేసి అతడికి శాప విమోచనం కల్పించాడు. కాలం గడుస్తూ ఉన్నది. ఆ కాలాంతరంలో కాంచీపురంలో చిరుతొండ నంబి అనేటటువంటి పేరుతో వైశ్యుల ఇంట్లో జన్మించాడు ఆ యొక్క తుమ్మురుడు. అతడి యొక్క భార్య తిరువెంగనాచి, వారి కుమారుడు సిరియాలుడు. ఈ యొక్క చిరుతొండ నంబి వైశ్యుడైనప్పటికీ కూడా పరమశివ భక్తుడు, మహాసౌభాగ్యము సంపద ఉన్నటువంటి వాడు. ప్రతిరోజు కూడా శివారాధన నియమ ప్రకారము, నియమ నిష్టానుసారము శివారాధన అర్చన చేస్తూ ఉండేటటువంటి వాడు. ప్రతిరోజు కూడా తనతో పాటుగా ఎవరో ఒక శివారాధకుణ్ణి ఇంట్లో అతిథిగా ఆహ్వానిస్తూ ఉంటాడు. అతడికి సేవలు చేస్తూ ఉంటాడు. శివుణ్ణి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా అర్చిస్తూ ఉంటాడు. అటువంటి మహాభక్తుడు. అతడికి జోడైనటువంటిదే అతని భార్య అయినటువంటి ఈ తిరువెంగనాంబ. వాడి కుమారుడైనటువంటి ఈ సిరియాలుడు కూడా శివభక్తుడే. ఇలా ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక రోజున ఒక సన్యాసి ఈ యొక్క చిరుతొండ నంబి ఇంటికి వచ్చి, చిరుతొండ నంబి, నేను మహేశ్వరుణ్ణి 3 తూములు చెరుకు రసంతో అభిషేకం చేయాలి అని అనుకుంటూ ఉన్నానయ్యా. నాకు ఆ అభిషేకానికి కావలసినటువంటి ఆ చెరుకు రసాన్ని నువ్వు ఏర్పాటు చేయవలసింది అన్నాడు. మహాప్రసాదం స్వామి అన్నాడు చిరుతొండ నంబి. అక్కడి నుంచి బయలుదేరి చెరుకు పండేటువంటి పొలం దగ్గరికి వెళ్లాడు. 3 తూములు చెరుకు రసం కావాలంటే ఎంత చెరుకు కావాలి అని అడిగాడు ఆ చెరుకు పండించేవంటి ఆ రైతుని. అతడు చెప్పాడు. అతడు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఆ చెరుకు అంతా నరికించి దాన్ని కట్టలు కట్టి మోపులుగా తీసుకున్నాడు. ఆ మోపులు ఇప్పుడు గానుగు దగ్గరికి తీసుకొచ్చి రసం తీయించాలి. కాని ఆ మోపులు గానుగు దగ్గరికి మోసుకురావటానికి ఎవరూ కూడా కూలీలు దొరకలేదు. ఆ కారణం చేత ఆ మోపులు ఎత్తుకుని రావటానికి అతడే ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ రకంగా శివభక్తుని యొక్క కోరికలు తీర్చడం కోసము అని చెప్పేసి ప్రయాసపడుతున్నటువంటి నా భక్తుడికి సహాయం చేయటానికి నేను భూలోకానికి వెళ్లాను. కేవలము నా శరీరం మాత్రమే ఈ అప్సరాంగంలో నృత్యం చేస్తూ ఉంటే ఈ సభాస్థలి ఎందు ఉన్నది పార్వతి. నేను పూర్తిగా ఆ భక్తుడి దగ్గర ఉండి అతడికి భృత్యుడునై ఆ యొక్క చెరుకు కట్టలు అన్ని కూడా గానుగ దగ్గరకు చేర్చి ఆ చెరుకుని రసం ఆడించి ఆ చెరుకు రసాన్ని చిరుతొండ నంబి యొక్క ఇంటికి చేర్చి నేను వస్తూ ఉన్నాను. అందుచేత శ్రమ వల్ల నా శరీరానికి చెమట పట్టింది అన్నాడు. ఆ మాటలు విని ఆ భక్త మహాశయుడు ఎవరో నేను కూడా చూడాలి అనిపిస్తున్నది స్వామి. ఒక్కసారి ఆ భక్తుణ్ణి వీక్షించేటటువంటి ఇది నాకు ప్రసాదించవలసింది అని చెప్పేసి వేడుకున్నది పార్వతీదేవి. అలాగేను అన్నాడు ఈశ్వరుడు. ఇంకేముంది, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు. ఇద్దరు కూడా బయలుదేరారు. అక్కడ ఉన్నటువంటి ప్రముఖ గణాలకు చెప్పారు, మాకు భూలోకంలో వేరే పని ఉన్నదయ్యా, కాంచీ నగరానికి పెడుతూ ఉన్నాము, వచ్చేపటి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ సమయం అంతా కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ ఉండండి అన్నారు. వాడిద్దరు కూడా బయలుదేరారు. బయలుదేరబోయే ముందు ఈశ్వరుడు మేఘుణ్ణి పిలిచి, మేఘమా, నేను కాంచీ నగరానికి బయలుదేరుతూ ఉన్నాను కాబట్టి కాంచీ నగరంలో నేను వెళ్లబోయే ముందుగా 21 రోజుల పాటు నువ్వు ఎడతెరిపి లేకుండా రాత్రింబవళ్ళు వర్షము ధారులు కురిపించవలసింది అన్నాడు. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారము మేఘుడు 21 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురిపించాడు ఆ కాంచీ నగరంలో. ఈ వర్షం వల్ల అక్కడ పరిపాటలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఎదురైనాయి. విశేషించి శివభక్తులకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. వీళ్ళకి ఆహారం ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు. ఈ సన్యాసులందరూ కూడా మఠాలలోనే ఉండిపోయారు. బయటికి రావటానికి వీరు లేకుండా ఉంది. బయటికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఆహార పానీయాలు అందజేసేటటువంటి వాళ్ళు కరువైపోయారు. ఈ కారణం చేత చాలా మంది ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ఈ చిరుతొండ నంబి విశేషమైనటువంటి ధనవంతుడు కాబట్టి ఇతడికి ఏ కొదవ లేకుండా ఉంది. ప్రతిరోజు ఎవరో ఒక శివభక్తుడిని తీసుకుని వచ్చి తన ఇంట్లో భోజనం పెట్టి అతన్ని పూజిస్తూ ఉన్నాడు. 20 రోజులు అలాగే గడిచినాయి. 21 రోజులు వర్షాలు పడినాయి. 21వ రోజు వర్షం తగ్గింది. ఆ తెల్లవారింది. అమ్మా, ఇవాళ తెరిపిచ్చింది. శివభక్తుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ ఇక్కడే దొరకచ్చును అని చెప్పేసి వాకిట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎంతసేపు అయినప్పటికీ ఏ శివారాధకుడు కూడా అక్కడ కనిపించలేదు. ఏ భక్తుడు అక్కడ కనిపించలేదు. చాలాసేపు ఎదురు చూశాడు. 2 జాములు అవుతూ ఉన్నది. లోపలికి వెళ్లి భార్యతో చెప్పాడు, తిరువెంగనాంబా, ఇంతవరకు ఏ భక్తుడు కూడా ఈ ప్రాంతాలకు రాలేదు కాబట్టి నేనే బయలుదేరి వెళ్లి ఎక్కడైనా ఒక శివభక్తుడు దొరుకుతాడేమో వెతికి తీసుకువస్తాను అన్నాడు. సరేనన్నది ఆయన యొక్క మహా ఇల్లాలు. చిత్తుండ నంబి బయలుదేరి వెళ్లాడు. ఊరంతా తిరిగాడు. ఎక్కడా శివభక్తుడు అనేవాడు కనిపించటం లేదు. చాలా మంది ఊరు వదిలి వెళ్లిపోయారు. అపరాహ్నం దాటిపోతూ ఉన్నది. శివభక్తుడు అనేవాడు కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. శివభక్తుడు కనుక కనిపించకపోయినట్లయితే ఆ రోజుకి ఇక భోజనం అనేది చేయడు చిరుతొండ నంబి. అతడు భోజనం చేయలేదు అంటే అతని యొక్క భార్య సాధ్వయమ్మ తల్లి ఆవిడ కూడా భోజనం చేయదు. కుమారుడు అంతకన్నా ముందే భోజనం మానేస్తాడు కాబట్టి ఇంట్లో ఎవరూ కూడా భోజనం చేయరు. వెతుకుతూ ఉన్నాడు చిరుతొండ నంబి. దూరంగా పాడుపడిపోయినటువంటి ఒక దేవాలయం కనిపిస్తూ ఉన్నది. ఆ దేవాలయంలోకి ప్రవేశించాడు చిరుతొండ నంబి. అక్కడ ఎవరైనా ఉన్నారేమో ఆఖరిసారిగా చూద్దాం, ఇక్కడ గనక లేకపోయినట్లయితే ఇవాళకి ఇంతే ప్రాప్తము అనుకుని ఆలయంలో కాలు పెట్టాడు. ఆలయంలో నుంచి ఎవరో దగ్గుతూ ఉన్నటువంటి శబ్దం వినిపించింది. ఆలయంలో ఎవరో ఉన్నారు అని నిర్ణయించుకున్నటువంటి వాడై లోపలికి కాలు పెట్టాడు. ఆ లోపల కాషాయాంబరాలు ధరించినటువంటి వాడు ఒక సన్యాసి కనిపించాడు. బాగా వృద్ధుడు. 80 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. జుట్టంతా కూడా జడలు గట్టిపోయి ఉంది. మొఖాన విపోది పూసుకుని ఉన్నాడు. కుంకుమ ధరించి ఉన్నాడు. మెళ్ళో రుద్రాక్షలు కనిపిస్తూ ఉన్నాయి. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారం లే కనిపిస్తూ ఉన్నాడు. ఎవరో మహానుభావుడు, బక్కచిక్కినటువంటి బ్రాహ్మణుడు, ఒక సన్యాసి, శైవ సన్యాసి. అతని భార్య గుడ్డిది. ఆ గుడ్డి అవ్వ భర్త యొక్క కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ ఉన్నది. చూశాడు చిరుతొండ నంబి. ఆయన దగ్గరికి వెళ్లాడు. నమస్కారం చేశాడు. స్వామి, మీరు ఈ పూట మా ఇంట్లో దేవతార్చన చేయవలసింది అన్నాడు. ఆ సన్యాసి అన్నాడు, నాయనా, నువ్వు ఎవరివో నాకు తెలియదు. నువ్వు ఏం చెబుతూ ఉన్నావో నాకు తెలియదు. నేను పెద్దవాణ్ణి. నాకు కళ్ళు కనిపించటం లేదు. చెవులు వినిపించవు. నువ్వు చెప్పేదేదో గట్టిగా చెప్పవయ్యా అన్నాడు. స్వామి, ఈ పూటకు మా ఇంట దేవతార్చన చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు చిరుతొండ నంబి. ఆ మాటలు విన్నాడు ఈ సన్యాసి. బావున్నదయ్యా, నువ్వు చెప్పింది ఆ ఈశ్వరుని నిన్ను అనుగ్రహించుగాక. నేను నీ ఇంటికి రావడానికి నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదయ్యా. నీకు కుమారులున్నారా? నువ్వు ధనవంతుడివేనా? ఇంటికి వచ్చినటువంటి అతిథి ఏదైనా కోరినట్లయితే ఆ కోరిక నువ్వు తీర్చగలిగినటువంటి ధైర్యము సాహసము అనేవి నీకున్నాయా? నీ భార్య నీకు అనుకూలవతియేనా? అయినా నాకెందుకులే ఇవన్నీ? నువ్వు నన్ను మీ ఇంటికి భోజనానికి రమ్మన్నావు. భోజనానికి వచ్చేటప్పుడు నీకు కుమారులు ఉన్నారా లేదా అనేది ఒక్కటే నాకు కావలసినటువంటి విషయం అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి చిరుతండ నంబి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంలా ఉన్నారు మీరు. నా భార్య నాకు అనుకూలవతి, నేను ధనవంతుణ్ణే. అతిథులు వచ్చినటువంటి వాళ్లు వీళ్లు అడిగినటువంటి వాళ్ల యొక్క కోరికలు తీర్చేటువంటి ధైర్యము సాహసము కూడా నా దగ్గర ఉన్నాయి. నాకు కుమారుడు ఉన్నాడు. కాబట్టి మీరు నా ఇంటికి భోజనానికి దయచేయవలసింది అన్నాడు. నీ కుమారుడికి ఉపనయనమైందా అన్నాడు ఈ సన్యాసి. కాలేదు స్వామి అన్నాడు. నేను ఒక వ్రతం పూడానయ్యా, అఘోర వ్రతము అని చెప్పేసి ఒక వ్రతాన్ని చేస్తూ ఉన్నాను. ఒక సంవత్సర కాలంగా చేస్తున్నాను. ఇవాళ ఆ వ్రతం పూర్తి అవుతుంది. ఆ వ్రతానికి ఉద్యాపన చెయ్యాలి. ఈ ఉద్యాపనం చేయటము అనంటే నరమాంసంతో ఆ మహాదేవుణ్ణి తృప్తిపరచాలయ్యా, అదే ఈ వ్రతానికి ఉద్యాపన. నేను ఎవరింటికైతే భోజనానికి పెడతానో ఆ ఇంటి యొక్క యజమాని, ఆయన భార్య, వాళ్ళిద్దరూ కూడా వారి యొక్క కుమారుణ్ణి, అది కూడా ఉపనయనమైనటువంటి కుమారుణ్ణి, అతడు సమ్మతి మీద, అతడు మళ్లీ వద్దనకూడదు, అతడు కూడా సమ్మతించినట్లయితే అతన్ని వధించి అతని యొక్క మాంసాన్ని నాకు వండి భోజనంగా పెట్టాలి. ఆ వండినటువంటి మాంసాన్ని ముందుగా నేను ఆ మహాదేవుడికి అర్పించి ఆ తర్వాత నేను తింటాను. అప్పుడు మిగిలినటువంటి దాన్ని మీరు కూడా తినవచ్చును. ఇది నా యొక్క నియమం. ఆ వ్రతం యొక్క ఉద్యాపన విధానం. కాబట్టి ఆ వ్రతానికి ఇవాళ నేను ఉద్యాపన చేయవలసి ఉన్నది. మరి నువ్వు ఇవన్నీ సమకూర్చగలవా అని అడిగాడు. చరిత్రను నమ్మి ఏ రకంగానూ ఆలోచించకుండా, ఏ మాత్రమూ తడవ చేయకుండా, అలాగే స్వామి అన్నాడు. నువ్వు కాదయ్యా చెప్పవలసింది. నువ్వు కేవలము తండ్రివి, కాని పిల్లవాణ్ణి కన్నటువంటిది తల్లి. నవమాసాలు మోసి కని పెంచినటువంటిది తల్లి, అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లి. కాబట్టి ఆ పిల్లవాణ్ణి వధించడానికి తల్లి ఒప్పుకోవాలయ్యా, నువ్వు కాదు. ఇంటికి వెళ్లి నీ భార్య తన కుమారుణ్ణి వధించడానికి ఒప్పుకుంటుందో లేదో కనుక్కురా. అలాగే తన ప్రాణ త్యాగం చేయటానికి నీ కుమారుడు ఒప్పుకుంటాడో లేదో కనుక్కురా అన్నాడు. వాళ్ళని కనుక్కురా, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు కనుక ఒప్పుకునేటట్లయితే నీ ఇంటికి నేను తప్పనిసరిగా అతిథిగా వస్తాను. నువ్వు వెళ్లి రావాల్సింది అన్నాడు. సరే, నేను బయలుదేరాడు చిరుతొండ నంబి. చిరుతొండ నంబి అలా ఆలయంలో నుంచి బయటికి రాగానే ఈ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ సన్యాస రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణుని రూపం ధరించి ఈ స్త్రీయాలు పాఠాలు చదువుకుంటూ ఉన్నటువంటి ఆ గురువు గారి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్లాడు. లోపల పాఠాలు చదువుకుంటూ ఉన్నాడు పిల్లవాడు. ఆ పిల్లవాడిని బయటికి పిలిచాడు. ఒరే నాయన, నువ్వు బాలకుడివి, బోలెనంత జీవితం నీ ముందు ఉన్నది. సుఖశాంతులన్నీ కూడా, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్ని కూడా అనుభవించవలసినటువంటి వాడివి నువ్వు. అటువంటి నిన్ను చంపేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాడయ్యా మీ నాన్న. ఎవడో సన్యాసి వచ్చాడట మీ ఇంటికి, ఆ సన్యాసికి నిన్ను చంపి నీ శరీరాన్ని ఆహారంగా ఉండి అతనికి పెడతాయట, కాబట్టి దీనికి నువ్వు ఏమాత్రం ఒప్పుకోవద్దు అని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి ఆ సిరియాలుడు బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, వృద్ధ బ్రాహ్మణ, మీరు వయస్సులో నాకన్నా చాలా పెద్దవాళ్లు, అటువంటి మీకు నేను ఏ రకమైనటువంటి సమాధానము చెప్పలేను. ఈ శరీరము అనేది అశాశ్వతమైనటువంటిది. పరమేశ్వర పూజకు వినియోగించబడుతూ ఉన్నటువంటి ఈ శరీరం అంతకన్నా నాకు కావాల్సిందే ఉందయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా ఇంటికి అతిథిగా వస్తూ ఉన్నప్పుడు అతనికి ఆహారంగా నా శరీరాన్ని సమర్పిస్తూ ఉన్నారు అంటే అంతకన్నా నా జన్మకి ధన్యత్వం అనేది ఏమున్నది. కాబట్టి స్వామి మీరు వెళ్ళండి, నేను పూర్తిగా అంగీకరిస్తూ ఉన్నాను ఈ విషయానికి. నా శరీరాన్ని ఆ మహానుభావుడికి ఆహారంగా సమర్పించడానికి నాకు ఏ రకంగానూ కూడా అభ్యంతరం లేదు అన్నాడు సిరియాళ్ళు. చాలా సంతోషించాడు శివుడు. మళ్లీ ఆలయానికి వెళ్లిపోయి ఆ సన్యాసి రూపంలో అక్కడ పడుకున్నాడు. ఈ సన్యాసి బ్రాహ్మణుడి రూపంలో బయటికి రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ సన్యాసి యొక్క భార్య గుడ్డి అవ్వ ఆవిడ కూడా బయటికి వచ్చింది. 16 సంవత్సరాలు నిండినటువంటి ఒక యవ్వన ప్రాయమైనటువంటి ఒక స్త్రీ రూపంలో బయటికి వచ్చి ఈ చిరుతొండనమ్మ ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మా పిల్లవాడికి పాలు లేవు, కొద్దిగా పాలు ఏమైనా ఉంటే ఇప్పించండి అని అడిగింది. చిరుతొండనమ్మి భార్య గోక్షేలాన్ని పట్టుకొచ్చి ఇచ్చింది. ఆ పాలు తీసుకుని వెళ్లపోతూ ఆ స్త్రీ ఆ ఇంటి ముందు ఆగి, తల్లి నేను ఏదో ఒక మాట విన్నాను, ఎవరో ఒక సన్యాసి మీ ఇంటికి వస్తూ ఉన్నాయట, ఇవాళ ఆ సన్యాసికి మీ కుమారుణ్ణి సంహరించి అతడి శరీరాన్ని కూరగా వండేసి అతడికి ఆహారంగా సమర్పిస్తూ ఉన్నారట, ఇది నిజమేనా అన్నది. నిజమేను అన్నది చిరుతొండనంబి భార్య. అమ్మా ఈ రోజుల్లో సన్యాసులు అంటే అందరూ కపట సన్యాసులు కదా, అంతా మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు. ఎవడు నిజమైన సన్యాసో ఎవడు కాదో తెలీదు. అటువంటి ఈ కపట సన్యాసి కోసమని మీ కుమారుణ్ణి మీరు హత్య చేస్తారా, మీ కుమారుణ్ణి మీరు అర్పిస్తారా, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్నది. ఆ మాటలు విన్నటువంటి చిరుతొండనంబి భార్య, తల్లి ఇవాళ మా ఇంటికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే భోజనానికి వస్తూ ఉన్నారు, వాళ్లకి మేము మా కుమారుడి యొక్క శరీరాన్ని ఆహారంగా సమర్పిస్తూ ఉన్నాం, కాబట్టి నువ్వు వెళ్లి రావాల్సింది అంది. సంతోషించినటువంటి ఆ కన్య ఆ పార్వతీదేవి మళ్లీ ఆలయానికి వెళ్లిపోయి అక్కడ గుడ్డి యవ్వ రూపంలో అక్కడ కూర్చుని ఉండిపోయింది. చిరుతొండనంబి ఇంటికి వచ్చాడు, విషయమంతా కూడా భార్యకి చెప్పాడు. ఇప్పుడు గంధము విభూది రెండు తీసుకుని మళ్లీ ఆలయానికి బయలుదేరాడు. ఆలయానికి వెళ్లాడు చిరుతొండనంబి. ఆలయంలో పడుకుని ఉన్నాడు ఈ వృద్ధ సన్యాసి. ఆయనకి నమస్కరించి చేతికి విభూది ఇచ్చాడు, గంధం ఇచ్చాడు. స్వామి మీరు మా ఇంటికి భోజనానికి వేంచేస్తూ ఉన్నారు, దేవతార్చన మా ఇంట్లో చేస్తున్నారు అన్నాడు. సంతోషించాడు ఆ సన్యాసి. అంగీకార సూచికంగా చిరుతొండనంబి దగ్గర నుంచి గంధము విభూది తీసుకుని తాను వస్తూ ఉన్నట్టుగా గంధాన్ని విభూదిని మళ్లీ చిరుతొండనంబికి అందించాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, నాయనా నేను పెద్దవాణ్ణి, 80 సంవత్సరాలు నిండినాయి, నడవలేను, కుష్ఠరోగంతో నా పాదాలన్నీ కూడా కొరుక్కుపోయినాయి, నా పాదాలు తినేసింది కుష్ఠరోగం, నేను నడవలేను, మరి నన్ను ఎలా తీసుకెడతావు, ఇక నా భార్య ఉంది ఆవిడ గుడ్డిది, ఆవిడ ఎలా రాగలుగుతుంది, ఏదేదో ఆలోచించు అన్నాడు. వెంటనే చిరుతొండనంబి, స్వామి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, నువ్వు నా భుజాల మీద ఎక్కవలసింది అన్నాడు. ఆ వృద్ధ సన్యాసిని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఇదిగో నీకున్నటువంటి ఈ కృష్ణాజనము, ఆ రుద్రాక్షమాలలు, నీ యొక్క కమండలము అన్ని కూడా నా చేతులతో పట్టుకుంటాను. ఒక చేత్తో వాటిని పట్టుకుంటాను, రెండవ చేత్తో ఆ అవ్వ చేతిలో ఉన్నటువంటి కర్రని పట్టుకుంటాను, ఆ కర్రకి రెండవ వైపున అవ్వ పట్టుకుని నడుస్తుంది, ఈ రకంగా మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను భుజాల మీద ఎక్కించుకుంటాను, అవ్వ యొక్క కర్రని నేను రెండో చేత్తో పట్టుకుంటాను, ఇలా మిమ్మల్ని ఇద్దరిని కూడా మా ఇంటికి తీసుకెడతాను అన్నాడు. అలాగేను అన్నాడు సన్యాసి. ఆ భుజాల మీద ఎక్కించుకున్నాడు ఆ సన్యాసిని చిరుతొండనంబి. అవ్వ యొక్క కర్రని తన చేత్తో పట్టుకున్నాడు. చూడండి ఆ పరమేశ్వరు యొక్క విధి విలాసము అనేది ఎలా ఉంటుందో. సాక్షాత్తు 14 లోకాలు కూడా తన భుజాల మీద మోస్తూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరంధాముడు, ఆ లోకైక
3: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్. ఓం నమః శివాయ.

ముక్తినగ్నేరశనాం బిభ్రాతం వశిం భగమింద్రం వయోధసం కకుభంఛందా ఇహేంద్రియం వశాం వేహతంగాం వయో

ఇది పురస్కారాదిపదాదిరాశాదేవ్రాజాయ్యాయ్యమాణాదేవ్రతిపదేవ్రతంశ్రహ్మరక్షసమే దక్షిణ

ప్రాజాయం సకాత్సగం లోహాజలే లోహాజయ్యేవ ప్రాజనగత్తా ప్రజా ప్రజానా ప్రత్యక్షంతావసతో జలేదస్య దివస్య రజయే దేవైషు లోకేష ప్రత్యస్థాపయ జనా వసతో జలేదస్య రజయే ప్రజా.

ృష్టానాథోగిన్నాథోపదాధాృష్టానాధే పంచకోటా ఉపదధాచక్షరసేవైనేతూతాభూతారీభ్యాయేనం ఉపదధాపదధాస్మాత్రాన్మాత్రేంద్రియేంద్రాయ ప్రాణోహి ప్రయమాన్నాయ.

ఛందాభ్యశ్చిమేమస్మదాయేషా ఛందవాంఛందాయందముపదా వైమం సమానా.

0: క్లీన్ మరొక క్లీన్ ప్యూర్ నిశ్చరకం నా హితం మతం నిశ్చరకం దాని కుటుంబానికి ధవళం మృదులం స్నిగ్ధం ద్రుతద్రావం సౌరవం నిశ్శబ్దం గురవంగం. సో ఆల్ఫా టెన్స్ క్వాలిటీ ఈస్ గివన్ ఎగ్జాక్ట్లీ ఇన్ అగ్రిమెంట్ విత్ ద మోడర్న్ డిస్క్రిప్షన్. మిశ్రకం శ్యామశుభ్రకం, మిశ్రకం టీన్ ఈస్ స్లైట్లీ బ్లాకిష్ ఇన్ కలర్. ఐ షో దిస్ ఎగ్జాంపుల్ జస్ట్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ హౌ కేర్ఫుల్లీ దే కుడ్ అనలైజ్ టూ ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ టిన్. మోడర్న్ సైన్స్ కుడ్ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్ ఓన్లీ ఆఫ్టర్ 1938. You want that?
1: Yes.
0: 24 instruments?
1: Yes. They are not in the
2: photograph.
1: Victor, how they look like?
0: The names are there.
1: The names are there.
0: The names are there.
1: Oh, the names. Okay, there you said you have pictures.
0: No.
1: Oh.
0: Because it takes, see, 24 pictures showing.
1: Okay.
0: In Ayurveda book as well, the picture of that.
1: Okay.
0: So here, Dola Yantram, Shredana Yantram. So now, we are just coming to another similar topic. How the iron is classified. We all know trace of difference of carbon and silicon plus vanadium can make iron possessing entirely different qualities. Ancient Indians could bring the temperature up to 1450 degree centigrade during a period when coke or coal was not available. With that, they could produce large quantity of iron, and you may be remembering the iron in Mehrauli, Delhi Mill, Delhi Iron Mill, 7 ton weighing, 21 feet high, and it has not got rust, even though Parliament is near in Delhi. No corrosion has taken place, but they could make that iron so perfectly free from the rust. Japanese scientists conducted experiment last year using NDT, non-destructive testing method, and proved that it has got iron phosphate coating up to a thickness of 50 microns. That is why it is not rusting. The coating is not given after independence. It is given 1,800 years ago. The classification of iron. I hope you are also pronouncing iron only, not iron.
3: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from shaivam.org. Om Namah Shivaya.
4: Om Namah Shivaya. The next program is Shankhya, a spiritual discourse by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
5: Shri Gurubhyo Namaha. Hari Om. Om Namah Pranavarthaya. శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సో మెథడ్ ఆఫ్ క్రియేషన్ ఇన్ నిమిత్త నైమిత్తిక ఫ్యాషన్. నిమిత్త సమ్ కాస్ అండ్ నైమిత్తిక బికాస్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ దట్ ఇస్ నైమిత్తిక. కార్యకారణ నిమిత్త ఇస్ కారణ అండ్ నైమిత్తిక ఇస్ కార్య. సాంసిద్ధికాశ్చ భావాః ప్రాకృతిక వైకృక్ తాశ్చ ధర్మాద్యాః దృష్ట కరణాశ్రయినః కార్యాశ్రయినశ్చ కలలాద్యాః. సాంసిద్ధికాశ్చ భావాః, భావాస్ ఆర్ దోస్ ఎయిట్ థింగ్స్. ధర్మ అధర్మ, జ్ఞాన అజ్ఞాన, వైరాగ్య అవైరాగ్య అండ్ ఫైనల్ టూ ఐశ్వర్య అనైశ్వర్య. దే ఆర్ సాంసిద్ధిక. సాంసిద్ధిక మీన్స్ న్యాచురల్. ప్రాకృతిక మీన్స్ ప్రకృతి, ప్రాకృతిక వాట్ ఎవర్ హ్యాపన్స్ న్యాచురలీ. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ ప్రకృతి ప్రాకృతికాహ. సాంసిద్ధిక ఆర్ ప్రాకృతిక మీన్స్ న్యాచురల్. సో